ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 6వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 39 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో పురుషార్థములు అంశం గురించి మసన చిన్నప్పగారి ప్రసంగం మొదటి భాగం వింటారు. 6:15 భక్తిరంజనిలో వేములవాడ రాజరాజేశ్వర సుప్రభాతం, ఇంకా శివస్థుతి నమశివాయ స్థుతి. 6:30 పొలం పనులు నాటి కార్యక్రమంలో పెరటికోళ్ల పెంపకం గురించి పివి నరసింహారావు పశువైద్య కళాశాల శాస్త్రవేత్త శ్రీకృష్ణ దైదగారి అందించే వివరాలు విందాం. ఉదయం 7:00 సిద్దిపేట జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి రమేష్. 7:15 ఉదయ తరంగిణి ఈనాటి కార్యక్రమంలో ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే ఈ సందర్భంగా వివరణ, అలాగే ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో యువతలో నైపుణ్యాభివృద్ధి గురించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి శాంతి వెదుల్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:03 సంస్కృత పాఠం నిర్వహణ డాక్టర్ జోషి సంతోష్ కుమార్ విద్యార్థి శ్రీనివాస్ గారు. ఉదయం 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మొహమ్మద్ అస్లాం ఖాన్ గారి సారంగి వాద్యం రాగం భైరవిలో. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం నిర్వహణ శశిరేఖ గారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో మంచి అల్లుడు కథానిక రచన శ్రీమతి సిహెచ్ కామేశ్వరి గారు. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒక కథ వినిపిస్తారు శ్రీ ఎల్ భూమగౌడ్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు నేటి కార్యక్రమంలో మిరప పంటల్లో సమగ్ర నిర్వహణ పద్ధతులు అంశం ఉంటుంది. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞాన కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదాకృష్ణ గారు పాల్గొంటారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:03 ఆంగ్ల ప్రసంగం. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కచేరీ విజయవాడ కేంద్రం నుండి. ఇందులో అంపోలు మురళీకృష్ణ గారి వయలిన్ సోలో, అలాగే మృదంగం మీద పి సతీష్ కుమార్ గారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞాన కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి. ఇందులో అంశం పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదాకృష్ణ గారు పాల్గొంటారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే వైష్ణవి.

0: స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే ఈ నాలుగు పురుషార్థాలు వేదాల ద్వారానే మనకు అందాయి. ఇవి భారతీయ సంస్కృతికి మూల స్తంభాలయ్యాయి. వేదోపనిషత్తులు, దర్శనాలు, పురాణేతిహాసాలు, కావ్యాలు పురుషార్థాలను సూత్ర రూపంలోనూ, సూక్తి రూపంలోనూ, కథారూపంలోనూ తెలియజేస్తున్నాయి. పూర్వకాలంలో వర్ణ వ్యవస్థ ఉండేది. అన్ని వర్ణాల వారికి పురుషార్థాలు సాధింపదగినవే. అంతేకాదు, నాలుగు ఆశ్రమాలుండేవి. వాటిలో గృహస్థాశ్రమంలో ఉన్నవారు అర్థకామాలను ఇష్టపడితే, మిగిలిన ఆశ్రమాల వారు ధర్మాన్ని, మోక్షాన్ని సాధించడానికి కృషి చేసేవారు. ధారీతే ఇతి ధర్మః, ధరిస్తే ధర్మమవుతుంది. ధరతి లోకాన్ ధర్మస్య సాధనం, లోకాన్ని ధరించేది ధర్మం. సృష్టిలో పశుపక్ష్యాదులకు లేని ధర్మం మానవులకే ఉంది. సృష్టికర్త ఆదేశాన్ని అనుసరించి పంచభూతాలు తమ ధర్మాన్ని పాటిస్తున్నాయి. వేదానికి అనుకూలమైంది ధర్మమని, విరుద్ధమైంది అధర్మమని చెబుతారు. సనాతన ధర్మాన్ని తెలిపేది ఒక్క వేదం మాత్రమే. మనుమహర్షి ధర్మానికి 10 లక్షణాలు చెప్పాడు. వాటిలో ధృతి, క్షమ, దమం, అస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీ, విద్య, సత్యం, అక్రోధం అనేవి ఉన్నాయి. ఈ 10 లక్షణాలను అలవర్చుకున్న వారిని ధార్మికులంటారు. ధర్మం రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అధర్మానికి పాల్పడితే మనం శిక్షార్హులమవుతాం. మహాభారతంలోని విదురనీతి ఏది పరమధర్మమో చెబుతుంది. ఒరులేయవియునరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకు అవిశేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. ఇతరులు ఏది చేస్తే మనకు బాధ కలుగుతుందో దాన్ని చేయకుండా ఉండడమే పరమధర్మం. పతంజలి యోగదర్శనంలో అహింస, సత్యం, దొంగతనం చేయకుండా ఉండడం, బ్రహ్మచర్యం, ధనాన్ని ఎక్కువగా కూడబెట్టుకోకపోవడం సామాజిక ధర్మాలుగా చెప్పాడు. శుచిగా ఉండడం, సంతోషంగా ఉండడం, సుఖదుఃఖాలను సమానంగా చూడడం, సద్గ్రంథ పఠనం, భగవంతుని ఎడల భక్తి కలిగి ఉండడం వ్యక్తి ధర్మాలుగా పేర్కొన్నాడు. ధర్మం తర్వాత అర్థం రెండవ పురుషార్థంగా చెప్పబడింది. అర్థం అంటే కేవలం డబ్బే కాదు, అది వస్తురూపంలోనూ ఉండొచ్చు. జీవితానికి ఎంత అవసరమో అంతే సంపాదించాలి. న్యాయోపార్జిత విత్తేన కర్తవ్యం హి ఆత్మరక్షణం అని పరాశర స్మృతి చెబుతుంది. న్యాయంగా సంపాదించిన ధనంతోనే మనల్ని మనం పోషించుకుంటే అర్థమనే పురుషార్థాన్ని సాధించినట్లే. వేదం తేన త్యక్తేన భుంజీథా మా గృదక్కసిద్ధనం అంటుంది. పెట్టి తినాలి గాని కొట్టి తినరాదని దాని అర్థం. పురుషార్థాల్లో మూడవది కామం. కామం అంటే కోరిక. కామ్యతే అనేనైతి కామః. ప్రతి మనిషికి కోరికలుంటాయి, వాటిని తీర్చుకునే మార్గాలు కూడా ఉంటాయి. కానీ అత్యాశ, దురాశ దుఃఖానికి కారణమవుతాయి. పురుషార్థాల్లో మూడవది కామమైతే మోక్షం నాలుగవది. మనం ధర్మబద్ధంగా ఈ అర్థకామాలను సాధించడమే కాక మోక్షాన్ని కూడా సాధించాలని మనకు ధర్మగ్రంథాలు చెబుతూ ఉన్నాయి. సంసార వృక్షానికి మోక్షాన్ని ఫలంగా చెబుతారు. కాబట్టి మానవుడు ఎవడైనా పురుషార్థాలను సాధించాలనుకున్నప్పుడు ధర్మాన్ని, ధర్మయుతంగా అర్థాన్ని, కామాన్ని, చివరికి మోక్షాన్ని సాధించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
1: మీరింతవరకు భావన కార్యక్రమంలో పురుషార్థములు యంశం గురించి మసన చిన్నప్పగారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని నాటి కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర సుప్రభాతం, ఇంకా శివస్తుతి నమశివాయ స్తుతి విందాం.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర సుప్రభాతం, ఇంకా శివస్తుతి, ఇందులో నమశివాయ స్తుతి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి. పొలం పనులు.

దేశంలో చూసుకున్నట్లయితే గ్రామాలు పట్టుకొమ్మలు. అలాంటి గ్రామాల్లో వస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రజలు వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాల మీద వాళ్ళు ఆధారపడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో చూసినట్లయితే జీవాల పెంపకం కానీ, పాడి పరిశ్రమ, పెరటి కోళ్ళను పెంచుకోవడము, ఆ తర్వాత టర్కీ కోళ్ళ లాంటిది పెంచుకోవడము, ఇవన్నీ కూడా చేస్తారు. ముఖ్యంగా ఆనాడు నాగరిక ప్రపంచంలో చూసినట్లయితే ఈ యొక్క పెరటి కోళ్ళ పెంపకం అనేది మానవ జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా ఈ పల్లె ప్రాంతాలలో ఈ యొక్క

పెరటి కోళ్ళ పెంపకం అనేది చాలా విరివిరిగా చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పెరటి కోళ్ళ అనేవి మన గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో ఈ దేశావళి కోళ్ళు అనేవి ఉండడం వల్ల ఈ దేశావళి కోళ్ళ నుంచి సంవత్సరానికి సాలీనా వచ్చేసేసి గుడ్లు 35 నుండి 40 గుడ్లు వస్తుంది. గుడ్డు సైజు చూసినట్లయితే 40 గ్రాముల లోపు మాత్రమే గుడ్డు సైజు ఉండడము, ఈ యొక్క గుడ్డు సైజు కానీ గుడ్ల సంఖ్య కానీ చూసుకుంటే చాలా తక్కువ ఉండడం వల్ల ఈ వచ్చినటువంటి 35 నుండి 40 గుడ్లలోనే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం వచ్చేసేసి వాటిని పెట్ట కింద వేసేసి పొదిగించడం వల్ల పిల్లలు తీయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పోషకాహారంగా చూసినట్లయితే చాలా అంటే సంవత్సరానికి వాళ్లకు అవైలబిలిటీ ఉన్నటువంటి గుడ్లు చూసుకున్నట్లయితే చాలా తక్కువ మోతాదుల్లోనే ఉంటుండే. దీంతో ముఖ్యంగా ఈ పోషకాహార లోపం అనేది గురికావడం జరుగుతుంది. ఈ పోషకాహార లోపాల గురి కాకుండా ఉన్న కొరకు సరి అయిన అధిక మొత్తంలో గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి కోళ్ళ పెంపకం వెళ్ళగానే దానితోపాటు ఈ యొక్క ఆర్థికంగా కూడా చేయిత ఇవ్వడానికి ఈరోజు గ్రామీణ ప్రాంతాల అలాగనే గ్రామీణ ప్రాంతాలు ఏదైతే దేశీయావళి కోళ్ళను పెంచుకుని ఎట్లాగైతే పెరుగుతున్నాయో అలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెరిగేటువంటి అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఈరోజు మనకు రాజశ్రీ అనే రకం అనేది ఈరోజు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళలో రాజశ్రీ రకం. ఈ రాజశ్రీ కోళ్ళతోటి దాదాపు సంవత్సరానికి వచ్చి 160 నుంచి 180 గుడ్లు ఉత్పత్తి కావడము, ఆ తర్వాత వీటి కాళ్ళు కూడా మన దేశావళి కోళ్ళ లెక్కనే పొడుగు ఉండడం వల్ల కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శత్రువుల బారిని తప్పించుకోవడానికి, దాంతోపాటు గుడ్డు సైజు కూడా తెల్లకోడి గుడ్డు సైజు అంత పరిమాణంలో ఉంటుంది. అంటే తెల్లకోడి గుడ్డు దాదాపు 50 నుండి 55 గ్రాముల వరకు ఉంటుంది. అలాగనే ఈ యొక్క కోళ్ళ యొక్క గుడ్డు కూడా దాదాపు 50 గ్రాముల దాకా కూడా ఉండడము, గుడ్డు కలర్ కూడా ఈ యొక్క గోధుమ వర్ణంలో ఉండడం వల్ల కూడా ఈరోజు ఆర్గానిక్ ఎగ్ ప్రొడక్షన్లో కూడా ఉత్పత్తి చేసుకోవడానికి ఈ రాయశ్రీ కోళ్ళని ఉపయోగించుకుంటుంది. ఇలా చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉండడం వల్ల ఇలాంటి పెంపకం చేపట్టినట్లయితే రైతాంగానికి చాలా వరకు కూడా ఆర్థికంగా చేయుతను ఇవ్వడము ఈ కోళ్ళు. దాంతోపాటు ముఖ్యంగా వచ్చేసేసి పోషకాహార బద్ద అంటే అధిక మొత్తంలో ఇప్పుడు 160 గుడ్లు ఉత్పత్తి కావడం వల్ల గుడ్లను పొదిగించుకోవడంతో పాటు దాంతోపాటు ఇంటిలోనే ఉన్నటువంటి వారందరూ కూడా కుటుంబం అంతా కూడా విరివిరిగా వినియోగం చేయడం వల్ల కూడా ముఖ్యంగా ఈ పోషకాల లోపం అనేది తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం పెంపకం చేపట్టుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి నిరుద్యోగ యువతకు ఇది వికలాంగులైనటువంటి ఇంటి పట్టణం ఉన్నటువంటి వికలాంగులకే కానీ ఒక రకంగా జీవన ఉపాధి రంగంగా కూడా ఉపయోగపడుతుంటుంది. ముఖ్యంగా రాయశ్రీ లాంటి కోళ్ళను కాక ఒక 20 కోళ్ళను కాక పెంచినట్లయితే ఈ యొక్క 20 కోళ్ళ ద్వారా వచ్చి ముఖ్యంగా ఒకవేళ దాంట్లో 20 కోళ్ళలో ఒక 10 పుంజులు 10 పెట్టలు అనుకుంటే ముఖ్యంగా 10 పుంజులు కాక దాంట్లో మనం సాధినట్లయితే అన్ని ఖర్చులు పోను 10 నుండి 12 వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క పుంజుల నుండి రాబడి రావడం, ఆ తర్వాత పెట్టల నుండి చూసినట్లయితే ముఖ్యంగా ఈ వచ్చేటువంటి గుడ్ల ఉత్పత్తితోటి అన్ని ఖర్చులు పోను 15 నుంచి 20 వేల వరకు కూడా రాబడి అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మంచి అంటే ఒక రకంగా వచ్చేసి ఎలాంటి కష్టం లేకుండా వీటిని వ్యవసాయ అనుబంధం కాక ఈ పెరటి కోళ్ళ పెంపకం కాక ఈ రాజశ్రీ లాంటి రకంతో చేసుకున్నట్లయితే మంచి రైతాంగం వచ్చేసేసి ఆర్థిక పరిపుష్టితో పాటు పోషకాహారం కూడా విరివిరిగా లభ్య అయ్యేటువంటి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. కనుక రైతాంగం వచ్చేసేసి ఇలా దీంట్లో పెంపకంలో చూసుకున్నట్లయితే దాదాపు రాజేంద్ర నగర్లో వచ్చేసేసి కోళ్ళ పరిశోధన సంస్థ వారు ఈ కోళ్ళను వచ్చేసి ఒకరోజు పిల్లలకు ఒకవేళ ఇదివరకు గాక రైతులకు గాక అనుభవం ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవం బ్రూడింగ్ మీద కానీ ఈ టీకాలు వేసుకునే విధానములు కాక అనుభవం ఉన్నట్లయితే డే ఓల్డ్ అంటే ఒకరోజు పిల్ల దొరుకుతుంది. ఆ ఒకరోజు పిల్ల వచ్చేసి 25 రూపాయల వరకు 25 రూపాయలు, ఆ తర్వాత లేదు ఒకవేళ రైతాంగం కాక అనుభవం లేకున్నట్లయితే
వ్యాక్సిన్స్ అయిపోయి బ్రూడింగ్ అయిపోయి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఊరుకోళ్ళు కాక ఎలాగైతే మనం ఈ నూకలు తౌడు విరివిరిగా దొరికేటువంటి ఆకులు అలమలు ఇవన్నింటిని కూడా తిరిగి ఈ యొక్క పరిసర ప్రాంతాలలో తిరిగి విరివిరిగా వీటిని వినియోగించుకొని మంచి గుడ్ల ఉత్పత్తి సాధించుకోవాలంటే ఒకవేళ 5 వారాల

0: పిల్లలను కూడా పొందుకోవడానికి అవకాశాలు అనేవి ఈ యొక్క కోళ్ళ పరిశోధన సంస్థ వారు అందించడం జరుగుతుంది. అయితే దీనికి వచ్చేసి ఒక 5 వారాల యొక్క కోడి యొక్క మనము 100 రూపాయల వరకు దొరుకుతూ ఉంటుంది. రైతుకు ఉన్నటువంటి అనుభవము దృష్ట్యా ఒకరోజు కావాలన్నా 5 రోజులని నిర్ణయం చేసుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కోళ్ళ కాక పెంపకం కాక చేపట్టినట్లయితే కూడా మంచి రాబడి పొందుకోవచ్చు. దీనితోపాటు ముఖ్యంగా ఈరోజు ఒకవేళ పండగల సీజన్ అంటే ముఖ్యంగా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ బోనాల ఫెస్టివల్సే కానీ దసరే కానీ సంక్రాంతి కానీ ఈ న్యూ ఇయర్ లాంటి ఫెస్టివల్ని కాక మనము దాన్ని అనుగుణంగా కాక మనం పెంపకంగా చేసుకున్నట్లయితే ఇంకా అధిక మొత్తంలో కూడా రైతాంగం అనేది లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలని రైతులు అవగాహన ఏర్పరచుకోవాలంటే కూడా మీరు ఇంకా మాకు వివిధ వివరాలు కావాలనుకుంటే కూడా మేము ఈ నెంబర్ను సంప్రదించినట్లయితే కూడా మీకు తగిన వివరాలు కూడా ఈ రాయశ్రీ కోళ్ళ పెంపకానికి సంబంధించినటువంటి వివరాలు అందించబడుతుంది. నెంబరు 8309111540 8309111540 నంబరు సంప్రదించినట్లయితే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ ఏమన్నా విషయాల మీద పరిజ్ఞానం కావాలన్నా కూడా వివిధ అంశాలన్నింటినీ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది.
1: ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు. నాటి కార్యక్రమంలో మిరప పంటల్లో సమగ్ర నిర్వహణ పద్ధతులు ఈ అంశం ఉంటుంది. 7:00 మార్కెట్ ధరలు.

ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈనాటి కార్యక్రమంలో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దయదాకృష్ణ గారు పాల్గొంటారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్ శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085852 మరొక నెంబర్ 2324085853.

ఈరోజు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు.

0: వార్తల వివరాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతు నిర్మాణానికి మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి కొత్తలోనే శ్రీకారం చుడుతున్నాం. బెల్లిగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా,
0: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడ్లు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ది బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ది, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 రోజుల క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: 65 కోట్లతో అమృత లోగటి డ్రైన్స్ ఏదైతే ఉండయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్స్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషనర్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 28 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు.

0: నేపథ్యంలోనే ఈరోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
1: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన నిన్న స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్టంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన, వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్టంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000 పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం.

0: వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉమ్ముతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्यारभ्य इंडोनेशिया, ऑस्ट्रेलिया, न्यूजीलैंड देशानां षड्दिवसीय यात्रायै प्रस्थितः. अस्याः त्रिदेशीय यात्रायाः प्रथमे चरणे असौ अद्य इंडोनेशिया देशं प्राप्स्यति. प्रधानमंत्रिणः मोदिनः इयं चतुर्थ इंडोनेशिया यात्रा वर्तते. अत्रावधेयं यत् स्वयात्रावधौ प्रधानमंत्री इंडोनेशिया देशस्य नवनिर्वाचित राष्ट्रपतिना प्रवोवो सुबियांतो इत्यनेन सह द्विपक्षीय वार्तालापं विधास्यति. संधेः प्रगतिमालक्ष्य समीक्षां च करि

0: इष्यति। तदीयमुख्याः आधिकारिकाः कार्यक्रमाः जकार्तानगरे भविष्यन्ति। परम् असौ योग्यकर्ता इति कञ्चन ऐतिहासिकं सांस्कृतिकं च नगरमपि गमिष्यति। जकार्तानगरे प्रधानमन्त्री सुविशालं भारतीयप्रवासीसमुदायं सम्बोधयिष्यति। केन्द्रीयगृह एवं सहकारितामन्त्री अमितशाहः अद्य नवदेहल्याम् आयोजितं सहकारितामन्त्रालयस्य पञ्चमं स्थापनादिवससमारोहम् अलङ्करिष्यति। मन्त्रालयेन ज्ञापितं यत् अयं समारोहः सहकारात् समृद्धिः इति राष्ट्रियसङ्कल्पनामाधृत्य विधीयते। अस्मिन् मङ्गलप्रसङ्गे श्रीशाहः अनेकासां प्रमुखाभिनवपरियोजनानां शिलान्यासम् उद्घाटनं च विधास्यति। एतासु योजनासु द्वात्रिंशदधिकद्विशत अन्नसङ्ग्रहभण्डाराणां लोकार्पणं, सहकारवनस्य भूमिपूजनम्, उत्तरप्रदेश महाराष्ट्रराज्ययोः ट्रिशु कल्चर इति सुविधायै भूमिपूजनं, राष्ट्रियसहकारी डेटाबेस् NCD 3.0 इत्यस्य भौगोलिकचिह्नाङ्कनदूरभाषानुप्रयोगस्य च आरम्भः। जम्मूकश्मीरकेन्द्रशासितप्रदेशे प्रचलन्त्यां वार्षिक श्री अमरनाथजी यात्रायां श्रद्धालूनां महत्सम्मर्धः दृश्यते, यत्र यात्रायाः प्रथमेषु त्रिषु दिनेषु एव 650,000+ जनाः पवित्रगुहामन्दिरे समागताः। रविवासरे प्रायः 25,000 भक्तैः बाबा बर्फानी इत्यस्य दिव्यदर्शनं विहितम्। इतः पूर्वं द्वितीयदिने प्रायः 20,000 जनाः, उद्घाटनदिवसे च 12,000+ तीर्थयात्रिणः भगवतः दर्शनं लब्धवन्तः। अनेन सहैव जम्मूकश्मीरस्य उपराज्यपालः मनोजसिंहा श्वः नुवान पहलगाम इति आधारशिबिरस्य निरीक्षणं विधास्यति। सममेव ह्यः तत्र तीर्थयात्रिभ्यः कल्पितानां व्यवस्थानां प्रबन्धानां च सूक्ष्मपुनरीक्षणं तेन कृतम्। देशस्य विशालेषु भूभागेषु प्रावृत्स्थितिः अत्यधिकं तीव्रीभूता सञ्जाता, येन हि अतिवृष्टिः, मेघगर्जनं, विद्युत्पातः, प्रचण्डचक्रवाद्वायुः च प्रचलति। भारतीय ऋतुविज्ञानविभागेन विज्ञापितं यत् आगामिषु 4 दिनेषु गुजरातराज्यस्य कतिपयभागेषु, हरियाणा पञ्जाब राजस्थानेषु च प्रावृत्स्थितिः सर्वथा अनुकूला वर्तते। विभागेनाद्य छत्तीसगढ़, मध्यप्रदेश, राजस्थान, कर्नाटक, उत्तराखंड राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं कृतम्। अपरतः आगामिषु 2-3 दिनेषु राष्ट्रियराजधान्यां दिल्ल्यां, उत्तरप्रदेशे, पंजाबे, चंडीगढ़क्षेत्रे विकीर्णरूपेण वृष्टिः सम्भाव्यते। विम्बल्डन् टेनिस् प्रतिस्पर्धायां गतरात्रौ सर्बियादेशस्य लब्धप्रतिष्ठेन क्रीडकेन नोवाक् जोकोविचेन रूसदेशस्य रोमन् सफ्यूलिनं पराजित्य पुरुषेकलक्रीडायाः प्रागुपान्त्यचक्रे स्थानं सुरक्षितम्। इतः परम् असौ फेलिक्स् नगरे उत डेविवोचिस् इत्यनेन सह क्रीडां करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు శ్రీ పి రమేష్.
2: సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అనుసరించవలసిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. సరైన సమయంలో వర్షాలు లేకపోవడం వలన పంట ఎండిపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నందున వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన పంటలను మాత్రమే వేసుకోవడానికి రైతులు మొగ్గుచూపాలని సూచించారు. నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల రైతులు సన్న వరి పండించడానికి ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నవర్ల విత్తనాలను వేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో పప్పు దినుసులు, నూనె గింజలు, కంది, మినుము, పెసర, మిల్లెట్స్, కూరగాయలు పండించాలని చెప్పారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మార్చి 16వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ నదీం సమీక్ష నిర్వహించారు.

0: జిల్లా కలెక్టర్ కె హైమావతి, పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్, వివిధ శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద జిల్లాలో వివిధ శాఖలు అమలు చేసిన కార్యక్రమాల ఫోటో ప్రదర్శనను తిలకించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్ కె హైమావతిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో వైద్య, వ్యవసాయ, విద్య, గ్రామీణాభివృద్ది, పోలీస్, ఐసీడీఎస్, ఫుడ్ సేఫ్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, పంచాయతీ, మున్సిపల్ అధికారులు తమ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలో రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు దేశానికి వెన్నెముక అని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్టం సుభిక్షంగా ఉంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సిద్దిపేట జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమం కలెక్టర్ కె హైమావతి నేతృత్వంలో వేగంగా పారదర్శకంగా కొనసాగుతోంది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నమోదిత ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేసి ఓటర్ల వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్లో పూరించే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎలాంటి తప్పులు జరగకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత మండలాల ఎన్నికల ఏఆర్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్యూమరేషన్ అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 270 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఏర్పాటు చేసిన 32 సీసీటీవీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ప్రారంభించారు. సిద్దిపేట సురక్ష నేత్ర ప్రాజెక్టు ప్రారంభించిన 100 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా సీసీటీవీ కెమెరాలను విజయవంతంగా ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం జరిగిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ తెలియజేశారు. సీసీటీవీ కెమెరాలు అనేవి నేరాలను నిరోధించడానికి, జరిగిన నేరాలను ఛేదించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఇవి ప్రజల రక్షణ, భద్రత కోసం నిరంతరం పనిచేస్తూ గ్రామాలను నిరంతరం నిఘానిడలో ఉంచుతాయని సీపీ చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పూర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రారంభించారు. జిల్లాలో అర్హులైన పిల్లల సంఖ్య 94321 ఉండగా వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 568 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 32 ట్రాన్సిస్ట్ పాయింట్ల ద్వారా బస్టాండ్, రైల్వే స్టేషన్లో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 37 మొబైల్ టీంల ద్వారా వివిధ ప్రదేశాల్లో నివసిస్తున్న పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేసినట్లు అధికారులు వెల్లడించారు. పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా తమ పిల్లల జీవితాలను కాపాడుకోవాలని, పిల్లల నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేయించుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ఎంపీ రఘునందనరావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యాన మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. యువత క్రమశిక్షణతో మెలుగుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, లక్ష్య సాధనపై దృష్టి సారించాలని సూచించారు.
1: సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యక్షుడు

0: ప్రభోవో సుభియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపైన ఇరుదేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరుదేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా జూలై 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ 13న అమెరికాలో న్యూయార్క్కు వెళతారు. ఆ తర్వాత 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై EU బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో LMT యూరియాతో 8 ఓడలు, LMT DAPతో 4 ఓడలు, LMT సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాస వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వాయు సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన LMTల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ VBG రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 286,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై. ఏక్ సాల్ దో సాల్ నహీ పెహ్లే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజన,

0: एक साथ पूरे देश में लागू हो गई। 100 दिन नहीं, अब 125 दिन रोजगार, 5 साल में 7.5 लाख करोड़ से ज्यादा की राशि 2,86,000 पंचायतों में ठीक से लग गई, तो गांव संपूर्ण विकसित हो जाएंगे, समृद्ध और विकसित गांव का निर्माण हो जाएगा।
1: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తామ్డిలో జరగాల్సిండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికే మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడక్, ఒడిశా, సౌరాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలిదిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 వాడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈరోజు జూలై 6 ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు అంటే జంతువుల నుండి మానవులకు సంక్రమించే ప్రాణాంతక అంటువ్యాధుల గురించిన అవగాహన తెలుసుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జూలై 6 ప్రాముఖ్యత ఏంటంటే 1885 జూలై 6 ప్రఖ్యాత ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ జంతువుల నుండి మనుషులకు సోకే రేబీస్ వ్యాధికి వ్యతిరేకంగా మొట్టమొదటి వ్యాక్సిన్ని విజయవంతంగా అందించారట. ఈ చారిత్రక సంఘటనకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అలాగే జునోటిక్ వ్యాధులు నివారణ గురించి తెలుసుకోవాలంటే జంతువుల ద్వారా మనుషులకు దాదాపు 200 రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అంటే ఉదాహరణకు రేబీస్, కోవిడ్-19, ఎబోలా, స్వైన్ ఫ్లూ ఇవన్నీ సోకుతున్నాయి. మానవుల్లో వచ్చే అన్ని అంటువ్యాధుల్లో 60% జంతువుల నుంచే వస్తున్నాయి. మరి నివారణ చర్యలు, పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం, అలాగే పరిశుభ్రత పాటించడం, ఇంకా జంతువులను తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవటం ద్వారా వీటిని మనం నివారించుకోవచ్చు. అలాగే ఉచిత రేబీస్ టీకాల వివరాలు కూడా, ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, మరి జంతు సంక్షేమం, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏటా ప్రత్యేక కార్యక్రమాన్ని మనకి చేపడుతున్నాయన్నమాట. అలాగే పెంపుడు కుక్కలకు, వేది కుక్కలకు ప్రభుత్వ పశు వైద్యశాలల్లో ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇంకా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం థీమ్ ఏంటంటే జంతువుల నుండి మానవులకు సంక్రమించే ముప్పులను ఎదుర్కోవడంలో సహకారం, వారిచ్చే సహకారం యొక్క ప్రాముఖ్యతను స్థిరంగా నొక్కి చెప్పటమే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు, ఉదయతరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో యువతలో నైపుణ్యాభివృద్ధి గురించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి శాంతివేదల్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.
3: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో ఉపాధి అవకాశాల కోసం విద్యార్థులు ఎలా రెడీగా ఉండాలి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఏమిటి, ఎలా సంసిద్ధంగా ఉండాలి అన్న విషయాలు మనతో మాట్లాడడానికి వేదుల శాంతి గారు మనతో ఉన్నారు. మేడం అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ ఎట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ. నమస్తే మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, మరి మనం చెప్పుకున్న టాపిక్ చాలా పెద్దది, ఎంతో ఉపయోగకరమైనది. అసలు మన నేషన్ బిల్డింగ్కే చాలా అవసరం. మరి ఎంతో మంది యువతీ యువకులు మాకు ఉపాధి లేదు, మాకు ఉద్యోగం రావట్లేదు, ఇంత చదువు చదువు నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి కానీ ఉద్యోగం లేదు అని నిరాశతో ఉండేవాళ్లే ఉన్నారు. గాని దాని పట్ల ఇంట్రెస్ట్ చూపించి ఎఫర్ట్ పెట్టి నాకెందుకు రాదు ఉద్యోగం, ఇన్ని ఉద్యోగాలలో నేనెందుకు ఉద్యోగస్తురాలను ఉద్యోగినో అవ్వలేకపోతున్నానని ఆలోచించట్లేదు. మరి దాని మీద ఈ రోజు కొంచెం దృష్టి పెట్టి మీ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం.
4: తప్పకుండా అండి. ముఖ్యంగా శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, 30 ఏళ్ల కిందట విద్యా విధానంలో ఎవరైనా గానీ ఒక డిగ్రీ సంపాదించుకున్నారు అంటే 3 సంవత్సరాల తర్వాత డిగ్రీ గాని, తదుపరి 2 సంవత్సరాల తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య గాని, వాళ్ళు ఆ సర్టిఫికేట్ పట్టుకుని, సర్టిఫికేట్ అంటే 17 సంవత్సరాల విద్యా కాల వ్యవధి అయ్యే వరకు కూడా వాళ్ళు మార్కెట్లోకి రావచ్చు, ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అన్న అవగాహన లేదు ఇది వరకు విద్యా విధానాల్లో. ఇప్పుడు ఏంటంటే చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి కానీ అందిపుచ్చుకోవడానికి విద్యార్థుల్లో తగిన నైపుణ్యం గాని, తగిన స్కిల్స్ గాని, తగిన ఎంప్లాయబిలిటీ గాని లేదు అన్న ఉద్దేశంతో, ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఇందాకలా తెలంగాణ రాష్ట్రంలో గనక మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, రీసెంట్ సెన్సస్ లో మనకు తెలిసింది ఏంటంటే తెలంగాణలో కూడా యువత అత్యధిక నెంబర్ లో ఉన్నారు. అంటే ముఖ్యంగా ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే దిస్ ఇస్ ఏ డిస్గైజ్డ్ బూన్ ఫర్ అస్. అంటే దీన్ని కూడా మనం ఎలా నైతికంగా నైపుణ్యంగా వాడుకోగలం అంటే గనక, ఈ స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే నైపుణ్యం కోణంగా అంటే జర్మనీలో ఉన్న విద్యా విధానాన్ని ఇక్కడ మనకి డెవలప్ చేయడానికి చాలా రకంగా ఆలోచిస్తున్నారు. జర్మనీలో ద్వంద్వ విద్యా విధానం అంటాం, అంటే 2 రోజులు కాలేజీకి వస్తారు, 2 రోజులు ప్రాక్టికల్ గా ట్రైనింగ్ కి ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతారు, పరిశ్రమకి వెళ్లి అక్కడ నేర్చుకుని మళ్లీ వస్తూ ఉంటారు విద్యాలయానికి. ఆ పరిధిలో చేయడానికి కూడా మనకి అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అవి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి అమలుపరచడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులకు తెలియవలసింది ఏంటంటే, ఒక కోర్సు కంప్లీట్ చేసుకుని అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయి ఏ గ్రేడ్తోనో ఓ గ్రేడ్తోనో నడు రోడ్డు మీద నించుంటేనే, కాగితంతో ఉంటేనే ఉద్యోగాలు వస్తాయన్నది అయిపోయిన కథ, అది అపోహ. ఇప్పుడు +2 లెవెల్లో ఇంటర్మీడియట్ నుంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దానికి తగినట్టుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి మనకి ఒక స్కిల్ యూనివర్సిటీ ఉంది, అండ్ టాస్క్ అని కూడా ఉంది తెలంగాణ టాస్క్. అది కూడా ఏంటంటే, ఇవన్నీ ఏంటంటే ఒక విద్యార్థిని ఆ ఎంప్లాయబిలిటీ, ఇందాక మీరు చెప్పినట్టు ఎంప్లాయబిలిటీ దిశగా తీసుకెళ్లే మార్గదర్శకాలు.
3: మేడం, మరి మీరు చెప్పినట్టుగా ఎంప్లాయబిలిటీ వైపు వెళ్ళాలి అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటారు, ఏదో ఒక నైపుణ్యం. అయితే ఎంప్లాయబిలిటీ కూడా కేవలం డిగ్రీ

0: పిఓ పీజీఓ సాధించిన తర్వాతే కాదు, టెన్త్ తర్వాత వెళ్లే అవకాశాలు ఉన్నాయి, ఇంటర్ తర్వాత చేసుకునే అవకాశాలు ఉన్నాయి, డిగ్రీ తర్వాత చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పారు 30 ఏళ్ల కిందటి డిగ్రీ పట్టుకుని ఈ రోజు నేను మార్కెట్ లో నాకు ఉద్యోగం కావాలి అని అడిగితే ఎలాగా, మనం ఎప్పటికప్పుడు అప్స్కిల్ అవ్వాలి అని అన్నారు, మరి దానికి ఎలా అవకాశాలు ఉంటాయి చెప్పండి.
1: దానికి 30 ఏళ్ల సంవత్సరాల కిందట 96లో నేను ఎంకామ్ పాస్ అయ్యాను. ఆ ఇప్పుడు చూసుకుంటే గనక ఇప్పుడు జీఎస్టీ ఉంది, అప్పుడు జీఎస్టీ లేనేలేదు, అసలు జీఎస్టీ అన్న పదం ఉద్భవించి కూడా మనకి తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఒకటి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఉంది, టాలీ ఉంది, వింగ్స్ ఉంది, టాలీ ERP 9 ఉంది, అప్పుడు మనకి ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ నేను నేర్చుకున్నప్పుడు కోబాల్, ఫోర్ట్రాన్ లాంగ్వేజెస్, కంప్యూటర్ లాంగ్వేజెస్ అవి ఉన్నాయి, ఇప్పుడు అవి దే స్టాండ్ నోవేర్.
0: కాబట్టి
1: అబ్సల్యూట్ ఇప్పుడు చెప్తే కూడా కొంచెం అవతల వాళ్ళు తేడాగా చూస్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే, వాటిని మించి ఫోకస్ చేస్తూ ఒక ఇండియా, ఒక యంగ్ మైండ్, 16-17 ఏళ్ల వాడికి

0: ఇప్పుడు అవి దే స్టాండ్ నోవేర్.
1: అబ్సొల్యూట్
0: కాబట్టి అబ్సల్యూట్ ఇప్పుడు చెప్తే కూడా కొంచెం అవతల వాళ్ళు తేడాగా చూస్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే వాటిని మించి ఫోకస్ చేస్తూ ఒక ఇండియా ఒక యంగ్ మైండ్ 16-17 ఏళ్ల వాడికి నైపుణ్యం దిశగా ఎలా తీసుకెళ్లాలి అంటే ఒక ఇంటర్మీడియట్ అయిన పిల్లడు ఎలా ఉంటాడు, చాలా చురుగ్గా ఉంటాడు, చాలా ఫోకస్డ్గా ఉంటారు, నేను తర్వాత ఏం చేయాలి అంటే ఏదో అలవోకగా అమ్మా నాన్న ఫీజు కట్టారని కాకుండా వాళ్ళు ఒక దిశగా ఒక గోల్ ఓరియంటెడ్ గా వచ్చే పిల్లలు చాలా మంది ఉన్నారు ఇవాళ రేపు. సో వాళ్ళని తీసుకొచ్చి నీకు ఈ నైపుణ్యం ఉంది అంటే ఒక కళ నేర్పించడం. ఒక కళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిఎంఆర్ ఏరో ఉంది, జిఎంఆర్ ఏరో తోటి బీబీఏ లాజిస్టిక్స్ తోటి పెట్టుకోవచ్చు. బీబీఏ లాజిస్టిక్స్ ఎవరితోటి ఎంఓయూ తీసుకునుంది, జిఎంఆర్ ఏరో తోటి తీసుంది. అదనుకో వాడే కార్గో లిఫ్టింగ్, పర్చేస్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో ఒక్క పరిశ్రమను తీసుకుంటే ఇన్ని కోణాల్లో మనకి హెచ్ఆర్ అవసరాలు లేదా మనుషుల అవసరాలు ఉంటాయి. ఇన్ని అవసరాలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు బీబీఏ ఫైనాన్స్, ప్రతి ఒక్కళ్ళు బీబీఏ మార్కెటింగ్ అని కూర్చుంటే మరి మిగతా అవసరాలని సాటిస్ఫై చేసే వాళ్ళు ఎవరు?
1: టెక్నికల్, కోర్ ఇవన్నీ కూడా ఉండాలి కదా,
0: ఉండాలి. కాబట్టి ఏంటంటే మనం ఏం చేస్తాం, ఒక బీబీఏ ఏఈడి అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అని తీసుకురావడానికి కారణం కూడా ఇదే. అంటే సాంప్రదాయ డిగ్రీ కోర్సులు బీఏ బీకామ్ బీఎస్సీ అన్నవి రోజులు పోయాయి, ఇప్పుడు టెక్నికల్ గా స్కిల్ డెవలప్మెంట్ తోటి అంటే నేను డిగ్రీ చదువుతున్నాను అంటే అది కాదు ఇంకేమైనా ఉంటే చెప్పు అనే మార్కెట్ వస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు ఇది వరకు మనం ఏమనేవాళ్ళం అంటే పూర్వపు రోజుల్లో మనం ఒక బజార్కి వెళ్ళి 4-5 గౌన్లు చూసుకుని ఒక గౌన్ సెలెక్ట్ చేసుకుని తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆర్డర్ పెట్టి వస్తువులను తెచ్చుకుంటున్నారు. సో దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు నీకేమవుతుంది, ఓకే ఇవన్నీ ఈ స్కిల్ డెవలప్ చేసేది ఎవరు? సో ఇవన్నీ కూడా ఆన్లైన్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మెషిన్ లెర్నింగ్ తోటి వస్తుంది, క్లౌడ్ కంప్యూటింగ్ వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది, ఇవన్నీ వస్తే దీన్ని ఎంబీఏ హెచ్ఆర్ సైడ్ మనం ఏమంటామంటే సొసైటీకి ఏం కావాలో మనం అవి తయారు చేయాలి, దీనికి విద్యా విధానం కూడా ఎక్సెప్షన్ కాదు అని తయారైంది. ఇప్పుడు
1: మరి విద్యా విధానంలో అంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో 3 దశాబ్దాలకి పైగా పనిచేశారు,
0: అవును,
1: కొన్ని జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్,
0: లక్షల మంది విద్యార్థులు
1: చదువుకోవడం చూసారు, వాళ్ళు సెటిల్ అవ్వడం చూసారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా మీరు విట్నెస్ చేశారు,
0: అవును.
1: మరి విద్యా విధానంలో మార్పు వచ్చిందని మీరు అంటారా?
0: అవును, ఖచ్చితంగా 80% వరకు విద్యా విధానాల్లో మార్పులు వచ్చాయి.
1: అంటే చాలా మార్పు వచ్చినట్టే లెక్క. మరి ఈ విద్యని స్టూడెంట్ దగ్గరికి అందిపుచ్చే లెక్చరర్లు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, వాళ్ల విధానాల్లో కూడా మార్పులు వచ్చాయా?
0: ఇప్పుడు ముఖ్యంగా మనం గనక చూసుకున్నట్టయితే విద్యా విధానంలో మార్పు మనం కరికులం దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు బీకామ్ లో ఉండే సబ్జెక్ట్స్ ఎటువంటివి ఉండేవి? ఇది వరకు బ్యాంకింగ్ ఉండేది, ఫైనాన్స్ ఉండేది, ఇన్సూరెన్స్ ఉండేది, ఆడిటింగ్ ఉండేవి ఉండేవి. ఇప్పుడు లేటెస్ట్ బీకామ్ విద్యా విధానంలో చూస్తే కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ మార్కెట్ నుంచి వ్యానిష్ అయిపోయాయి. బీకామ్ లో లివ్ అవి. ఇప్పుడు బ్యాంకింగ్ వచ్చిందనుకోండి, ఒక బీకామ్ సగటు స్టూడెంట్ కి కామర్స్ గ్రాడ్యుయేషన్ పట్టుకుని బయటకు వచ్చే పిల్లడికి బ్యాంకింగ్ అనే సబ్జెక్ట్ లేకుండా తీసేశారు. బ్యాంకింగ్ పోయింది, పోయి ఏదో బీకామ్ జనరల్ కి బీకామ్ ఆనర్స్ కి 1-2 స్పెషలైజేషన్స్ కి మాత్రమే ఉంచి మిగతా కోర్ అప్పుడే బిజినెస్ అనలిటిక్స్ చదువుకున్న పిల్లడికి గాని కంప్యూటర్ అప్లికేషన్స్ చదివిన పిల్లడికి గాని అసలు బ్యాంకింగ్ తోటి సంబంధం లేదు. బ్యాంకింగ్ అన్న పదం వినకుండానే వాళ్ళు బీకామ్ కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఆ ప్లేస్ లో ఎటువంటి సబ్జెక్ట్స్ మార్పులు తీసుకున్నాయి అంటే వెబ్ టెక్నాలజీ వచ్చింది. ఆ ప్లేస్ లోనే మనకి ఈ కామర్స్ ఉంది. ఈ కామర్స్ ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి మార్కెట్ లో బీకామ్ సబ్జెక్ట్స్ లో ఉంది.
1: మరి ఇప్పుడు కామర్స్ కి సంబంధించిందే, ప్రస్తుతం ఈ కామర్స్ కి సంబంధించిన వేర్ హౌసింగ్ కానివ్వండి,
0: గోడౌన్ స్టోర్ కీపింగ్ కానీ అవన్నీ ఉన్నాయి.
1: ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినట్టే మార్కెట్ డిమాండ్ కి తగ్గట్టుగా.
0: ఎగ్జాక్ట్లీ. సో మార్కెట్ నుంచి అంటే దీన్ని ఏంటంటే మనం వస్తు తయారీలో ఒక వస్తువు తయారు చేస్తే అడ్వర్టైజింగ్ అంటే ఇస్తే పబ్లిక్ లోకి వెళ్ళేది. ఇప్పుడు ఏమవుతుంది, సొసైటీ నుంచి మనకు రిక్వైర్మెంట్స్ వస్తాయి ఇండస్ట్రీ. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే మన దగ్గరకు వచ్చిన ప్రతి ఇండస్ట్రీ ఏం చెప్తుంది, మేడం మాకు ఇలాంటి స్టూడెంట్స్ కావాలి అంటే దాన్ని బట్టి మేము కరికులం డిజైన్ స్ట్రక్చర్ చేసుకోవడం, సిబిసిఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత క్రెడిట్స్ ఇవ్వడం, ప్రతి పేపర్ కి కూడా కొంత నిర్దిష్టమైన క్రెడిట్స్ ఇస్తాం. సో ఆ క్రెడిట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇది చదువుకుంటే ఇది. ఇవే కాకుండా ఇంకొంచెం నాలెడ్జ్ జనరేషన్ వచ్చాయంటే స్వయం మూక్స్ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా కూడా వాళ్ళు క్రెడిట్స్ పెంచుకోవచ్చు ఆల్టర్నేట్ గా. సో స్కిల్ ఏం చేస్తున్నారంటే తరగతి 4 గోడల మధ్యలో నీకు ఉపాధ్యాయుడు పాఠం చెప్తేనే నీకు నీ తెలివిగా నువ్వు తెచ్చుకునే బదులు చిన్నప్పటి నుంచే మెదడుని సానబట్టి తీసుకొచ్చే విద్యా విధానం అయితే ఆల్రెడీ ఒక 5-6 సంవత్సరాలుగా మార్కెట్ లో ఉంది.
1: అయితే మేడం మీరు ఇందాక ఒక మాట అన్నారు, దానికి ఇప్పుడు మీరు చెప్పింది చాలా రిలెవెంట్ అనిపించింది నాకు. ఏంటంటే

0: మార్కెటే డిమాండ్ చేస్తోంది, ప్రజలే డిమాండ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మార్కెట్ రెడీగా మనం అవ్వాలి అని అంటే మార్కెట్ లో ఏం కావాలో అది మనం స్వయంగా కూడా నేర్చుకోవచ్చు. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నాకు బాగా నచ్చింది. ఈ గుంపులో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని అంటే అందరు చేయెత్తుతారు. 90% ఎంతమంది వచ్చిందంటే చేతులు దిగిపోతాయి. నాకు ఇది రిక్వైర్మెంట్ అని అన్నప్పుడు ఒక్క చెయ్యే ఉంటుంది, హీ విల్ స్టాండ్ అవుట్. ఆ ఎగ్జాంపుల్ నాకు నిజంగా చాలా నచ్చింది మేడం. ప్రతి స్టూడెంట్ దాన్ని ఎమ్యులేట్ చేసుకోవాల్సింది, ప్రతి స్టూడెంట్ దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
1: వాళ్ళ క్లాస్ లో ఉన్న వాళ్ళ స్నేహితుడే వాడికి గట్టి కాంపిటీషన్ ఉంటాడు రేపు పొద్దున్న మార్కెట్ లో.
0: స్టూడెంటే కాదు, ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ లో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువయ్యి ప్రైవేట్ సంస్థలు చాలా ఎక్కువ జీతాలు ఇస్తున్నారు. ఎంప్లాయబిలిటీ పెరిగింది, స్కోప్ పెరిగింది, మంచి డెసిగ్నేషన్. ఇలాగే హైరార్కీ, ఇంకా బెటర్ హైరార్కీ, బెటర్ వర్క్ అట్మాస్ఫియర్ కార్పొరేట్ లో ఉన్నప్పుడు మరి అక్కడ ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవ్వాలంటే మనల్ని మనం అప్స్కిల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనుకుంటా.
1: అంటే దీన్ని అప్స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ అంటాం. ఇక్కడ ఈ రెండు ప్రతి విద్యార్థి దశలోనూ అలవర్చుకోవడం చాలా గట్టిగా అవసరం. అంటే ఏంటంటే అప్స్కిల్లింగ్ అంటే ఒక ఏదో ఒక నైపుణ్యం నేర్చుకున్నాను, నాకు కంప్యూటర్స్ వచ్చు. పాత కాలంలో మాకు టైప్ రైటింగ్ వచ్చంటే అదో అడిషనల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ కింద తీసుకునేవాళ్ళు. అలాగే షార్ట్ హ్యాండ్ వచ్చంటే అబ్బో ఇంకా అసలు వాళ్ళకి తిరుగులేదు, కావాల్సినన్ని జాబ్స్ వస్తాయని చెప్పి అనుకునేవాళ్ళు. సో అట్లా ఒక చిన్న స్కిల్ ని, ఏదో ఒక స్కిల్ ని విద్యార్థి దశ నుంచే నేర్చుకుంటే వాళ్ళకి ఈ దోవలోనే వెళ్ళాలి అన్న నిర్దిష్టమైన దోవలు లేవు. వాళ్ళు ఏ కోణంలో కావాలంటే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదివరకు బీకామ్ చదివారు అంటే కామర్స్ గాను, అకౌంటెంట్ గాను, లేకపోతే లెజర్లు రాసుకోవడం, చిట్టా పద్ధతులు రాసుకోవడం, అక్కడ వరకే ఆగేది. ఇప్పుడు ఒక బీకామ్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా స్కిల్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్స్ తోటి నేర్చుకుంటే వాళ్ళు కంప్యూటర్ సైడ్ వెళ్ళొచ్చు, అకౌంట్ సైడ్ వెళ్ళొచ్చు, మేనేజరియల్ సైడ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే బీకామ్ ఆనర్స్ లో వాళ్ళు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా చదువుతారు. సో ఇవన్నీ కూడా
0: వాళ్ళ పరిధిని పెంచుతుంది,
1: పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఏరియా ఆఫ్ రీసెర్చ్ అనేది వాళ్ళది బ్రాడ్ గా ఉంటుంది, నేరో మైండెడ్ గా ఒక రోడ్ లాగా ఉండదు. ఇప్పుడున్న విద్యా విధానం అలాగే ఉంది.
0: మేడం ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. ఇప్పుడు విద్యార్థి దశలో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు వాళ్ళు 10వ తరగతికి వచ్చినప్పుడు 10th క్లాస్ అంటే దాన్ని ఒక భూతంలా చూపిస్తారు.
1: అవును,
0: 10th క్లాస్ అంటే అసలు అది ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఎప్పటికీ చాలా ఇంపార్టెంట్. 10th తర్వాత ఎప్పుడు ఆ సర్టిఫికేట్ ఇంపార్టెన్స్ నాకు కనబడలేదు.
1: యాక్చువల్గా
0: ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు ఏం చేస్తావన్నది నువ్వు ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి అని చాలా సందర్భాల్లో తల్లిదండ్రులే ఇలా చేస్తే నీ ఫ్యూచర్ బాగుంటుంది, ఇలా చేస్తే నీకు ఈ ఉద్యోగం వస్తుంది ఇలా, కానీ అలాంటి సెట్ స్టాండర్డ్స్ ఇప్పుడు ఉన్నాయని అనిపించట్లేదు మేడం. మరి కెరీర్ డిసైడ్ చేసుకోవడానికి వెన్ షుడ్ దే టేక్ దట్ కాల్?
1: యాక్చువల్గా కెరీర్ డిసైడ్ చేసుకోవడానికి 8, 9, 10 తరగతులు చాలా కీలకం. ఎందుకంటే 8వ తరగతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వైపు ఒక విద్యార్థి మొగ్గు చూపుతున్నాడు అంటే తల్లిదండ్రులు అతని మీద దేని వైపు అయితే శ్రద్ధ పెడుతున్నాడో దాన్ని గమనించుకుని ఆ కోర్సుల వైపు వాళ్ళని మళ్లించే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు 8th, 9th, 10th లో నాకు పీరియాడిక్ టేబుల్ రాదు, నాకు ఈ మూల్యాంకనాలు రావు, నా వల్ల కావట్లేదు అని తీసుకొచ్చి ఏ తండ్రికో ఎంసెట్ అవ్వాలి, బీటెక్ అవ్వాలని ఉందని తీసుకొచ్చి వాళ్ళని ఇంటర్మీడియట్ లో వేయడం అనేది తప్పు, ఎంపీసీ తీసుకుని. ఎందుకంటే ఆ ఇక్కడ చదవాల్సింది విద్యార్థి అభిరుచుల్ని మనం ఆదరించాలి, లేకపోతే మళ్లీ వాళ్ళకి మానసిక అసమానతల వైపు వెళ్తారు వాళ్ళు. సో ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లల వైపు ఆసక్తి ఎటువైపు చూపిస్తున్నారో కనుక్కొని ఆ ఏరియా ఆఫ్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకుని 4 కాలేజీలు తిరిగి 4 ఉపాధి అవకాశాలు తెలుసుకుని 4 విజ్ఞులతో మాట్లాడి మా వాడు ఇలా ఆసక్తి చూపిస్తున్నాడు మ్యాథ్స్ వైపు లేదా కెమిస్ట్రీ వైపు చూపిస్తున్నాడు, వీళ్ళకేంటి భవిష్యత్ ఏంటి? ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి కూడా విద్యారంగంలో ఉండరు కదా, కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళని ఎంక్వైర్ చేసుకుని కాకపోతే ఆ కోణంలో విద్యార్థిని గైడ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు రాణిస్తారు. ఇది ఒక కోణం అయితే. ఇంకొక కోణం, ఇప్పుడు ఎంపీసీ తీసుకుని పిల్లవాడు చదివాడు అనుకోండి, వాడికి ఎంపీసీ అయిన తర్వాత ఎంసెట్ ఫస్ట్ రౌండ్ లో వాళ్ళకి రాలేదు అనుకుంటే, ఈ సంవత్సరం ఎంసెట్ రాలేదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కి లాంగ్ టర్మ్ కోచింగ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. వాడు డిగ్రీ పర్సూ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. ఈ లోపల డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది వాడికి.
0: అవును,
1: బీఎస్సీ ఎంఎస్సీఎస్ ఎంపీసీ
0: ఇయర్ వేస్ట్ అవ్వదు,
1: ఇయర్ వేస్ట్ అవ్వదు. సో ఇది వరకు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే రాను మనకి విద్యా విధానం విన్నా నేను చెప్పినట్టు మార్కెట్ కు అనుగుణంగా ఉండడంలో ఇది ఒకటి అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ చదువుతావు, లాంగ్ టర్మ్ తీసుకుని రాసుకుంటావు సైమల్టేనియస్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అప్పుడు కూడా రాలేదనుకో, విద్యార్థి ఏమి డిస్కరేజ్ అవ్వడు, డిగ్రీ సెకండ్ ఇయర్ కు వస్తాడు. అండ్ ఈ క్రెడిట్స్ విధానం, ఈ సిలబస్ స్ట్రక్చర్ అంతా కూడా ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అనుగుణంగానే ఉంది. అది కూడా పేరెంట్స్ గమనించుకుని విద్యార్థుల్ని ఆయా రుచుల్లో వాళ్ళు ఆరితేరేటట్టు చేస్తే ఇంకా బాగుంటుంది.
0: మేడం ఇంకో విషయం,

0: కెరీర్ ని ముందుగానే డిసైడ్ చేసుకునే అంశం మనం మాట్లాడుకున్నాం కదా, దానికి కంటిన్యూయేషన్ గానే అడుగుతున్నాను. గతంలో నా చైల్డ్ ఇంజనీర్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో ఆ పర్టికులర్ స్ట్రీమ్ లో వేసేవాళ్ళు పేరెంట్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యూరోక్రసీ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. బ్యూరోక్రాట్ అవ్వాలి, ఒక పవర్ ఉంటుంది, డిగ్నిటీ, డెఫినెట్ గా డిగ్నిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో సైన్సెస్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా గానీ ఆర్ట్స్ చదివించడం, ఎకనామిక్స్ చదివించడం, ఫలానా సబ్జెక్ట్ చదివితే దాన్ని ఆప్షనల్ గా తీసుకోవచ్చు, ఇవన్నీ ముందుగానే స్టూడెంట్స్ కంటే కొన్ని సందర్భాల్లో హై స్కూల్ నుంచే ఆ ఓరియంటేషన్ ఉన్న స్కూల్స్ లో వేయడం, ఇలా చేయడం మూలాన ఎట్ సమ్ పాయింట్. ఇంకోటి కూడా విన్నాను మేడం నేను కొంతమంది దగ్గర ఏంటంటే డిగ్రీ చదివితే చాలు ఏ గవర్నమెంట్ జాబ్ కైనా అప్లై చేయొచ్చు, అలాంటప్పుడు పీజీ చదవడం ఎందుకు అని అనుకున్న వాళ్ళు డిగ్రీ చదివేసి గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసి 5-6 సంవత్సరాల తర్వాత నేను పీజీ చేసి పిహెచ్డీ చేసి ఉంటే బాగుండేది, ప్రొఫెసర్ అయ్యేదాన్నేమో అలా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తోటి తీసుకునే డెసిషన్స్ అసలు ఎంతవరకు కరెక్ట్?
1: మోర్ దాన్ 30% మాత్రమే రాణిస్తాయి ఇవి. కారణం ఏంటంటే 10th సింపుల్ ఎగ్జాంపుల్, 10th 9 లక్షల మంది రాస్తారు, ఇంటర్మీడియట్ 4.5-5 లక్షల మంది రాస్తున్నారు, డిగ్రీ 2 లక్షల మందే సీట్లకు వస్తున్నారు, దోస్తు ద్వారా గాని నాన్ దోస్తు ద్వారా గాని 2.5 లక్షలు దాటి డిగ్రీ సీట్లు నిండవు. అది మీరు చూసారంటే ఇప్పుడు పీజీకి వచ్చేసరికి లేటెస్ట్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 45,000 మంది మాత్రమే రాశారు. ఎక్కడ 9 లక్షల మంది 10th పాస్ అవుతున్నారు, ఎక్కడ 45,000 మంది మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్, దే ఆర్ నాట్ గోయింగ్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎంట్రన్స్ రాస్తారు, సీట్ వచ్చినా జాయిన్ అవ్వకపోవడం అది వేరే ఇష్యూ,
0: వేరే విషయం.
1: సో అంటే ఎంట్రన్స్ రాయడానికి వచ్చేసరికి మనకు 45,000 మంది మాత్రమే సగటును రాస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్. దీనికి కారణం ఏంటంటే మీరు చెప్పినట్టు డిగ్రీ తోటి లేదా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వరకు అయితే సీఏ చదవాలనుకోండి, చార్టర్డ్ అకౌంటెన్సీ చదవాలి, ఎంఈసీ సీఏ బీకామ్ ఈ పరిధిలోనే రావాలి. మీరు గమనించండి గత 10 సంవత్సరాల తేడాలో ఎంపీసీ స్టూడెంట్ ఎంపీసీ రాడ్ తేరిన ఎంపీసీ 980 మార్క్స్ వచ్చిన అబ్బాయి సీఏ ఫస్ట్ అటెంప్ట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ తోటి పాస్ అయ్యాడు. అంటే అతనికి బేసిక్ గా పునాది దేనికి ఉంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఉంది, కానీ ఆ అబ్బాయి తీసుకున్నది ఏంటి, చార్టర్డ్ అకౌంటెన్సీ. అంటే అకౌంటెన్సీలో డెబిట్ క్రెడిట్ తెలియని విద్యార్థిని ఇంటర్మీడియట్ లో పునాది స్ట్రాంగ్ గా ఉన్న సైన్సెస్ నుంచి, ఫిజికల్ సైన్సెస్ నుంచి తీసుకొచ్చి చార్టర్డ్ అకౌంటెంట్ వైపు, అంటే అయినా గానీ ఆ అబ్బాయి ఫస్ట్ అటెంప్ట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ తోటి అయ్యాడు.
0: Because he has that mindset అనుకుంటాను.
1: ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అలా మైండ్ సెట్ మనం గమనించి బాబు నీకు ఇది ఒకటి ఉంది అంటే ఇంటర్ ఎంపీసీ తీసుకున్నప్పటికీ ఆ అబ్బాయికి సీఏ గురించి తెలియకపోవచ్చు, తర్వాత సీఏ గురించి విని ఓకే మనకు వైట్ కాలర్ జాబ్స్ వస్తాయి ఇది బాగుంది అనుకుని అలా అయినా ఆప్ చేసుకుని దాని మీద ఫోకస్ పెట్టుండొచ్చు. అలాగే మనం ఇంకొక కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ తీసుకుంటే కనుక ఎంఈసీ చదివిన విద్యార్థి ఉన్నాడు, ఎంఈసీ చదివి నా వల్ల కావట్లేదు ఇంకా నేను ఎకనామిక్స్ కామర్స్ నాకు రాదు నాకు వద్దు అనుకున్నాడు అనుకోండి, బీఎస్సీ ఎంఎస్సీఎస్ వెళ్ళిపోవచ్చు.
0: అవకాశం కూడా ఉంది,
1: ఆ అవకాశం కూడా ఉంది ప్యారలల్ గా. అంటే ప్లస్ టూలో మ్యాథ్స్ ఉంది కాబట్టి ఆ అబ్బాయి ఈ ఇంటర్మీడియట్ చదివిన 2 సంవత్సరాలు ఎకనామిక్స్ కామర్స్ పునాదులు వదిలేసుకుంటాడు, వదిలేసుకుని డిగ్రీకి వచ్చేసరికి బీఎస్సీ ఎంఎస్సీఎస్ మ్యాథ్స్ స్టాట్ కంప్యూటర్ సైన్స్ అండ్ చేసి ఎంఎస్సీ కంప్యూటర్ చేసి కంప్యూటర్ సైన్స్ వైపు రాణించవచ్చు. అంటే ఇంటర్మీడియట్ ఈజ్ ఎ బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ బిట్వీన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్
0: ఎడ్యుకేషన్,
1: కానీ అది ఫేట్ డిసైడింగ్ కాదు. ఇది వరకు మీరు చెప్పినట్టు అది ఫేట్ డిసైడింగ్ ఉండేది. ఒకసారి ఎంపీసీ తీసుకుంటే అయ్యో నేను బీబీఏ చదువుకోవాల్సిన తప్పని చేసి ఎంపీసీ తీసుకున్నా అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అయ్యో అనుకోవాల్సిన అవకాశం ఎంత మాత్రం లేదు. నువ్వు ఎంపీసీ తీసుకున్న తర్వాత బీబీఏకి వెళ్ళిపోవచ్చు, బీకామ్కి వెళ్ళిపోవచ్చు, బీఏకి వెళ్ళిపోవచ్చు, బీఎస్సీకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడున్న అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.
0: మేడం మరి కేంద్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీస్ ని స్థాపించింది దేశవ్యాప్తంగా, ఈ స్కిల్ యూనివర్సిటీకి ఏ దశలో విద్యార్థి వెళ్ళొచ్చు, ఇది ఎలాగా ఉపయోగపడుతుంది విద్యార్థికి?
1: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికి ప్లస్ టూ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థి వచ్చే అవకాశాలు ఉన్నాయి, డిగ్రీ తోటి నైపుణ్యంతో వచ్చే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఇదే విధంగా మిగతా అంటే కోర్సెస్ తోటి ఏ కోర్స్ అయినా కూడా స్కిల్ అనేది ఏ కోణంలో అయినా ఏ వయసులో అయినా నేర్చుకోగలిగినది. అండ్ స్కిల్ కి ఇంకొకటి మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశం స్కిల్ కి ఏది కూడా ఏజ్ లిమిట్ లేదు. మీరు కాకపోతే ఏంటంటే డిగ్రీ అయిపోయి వచ్చారనుకోండి మీకు వేరే స్కిల్స్ నేర్పించబడతాయి. ఇప్పుడు నేను చెప్పాను జిఎంఆర్ ఏరో తోటి ఉంది, తర్వాత రెడీ ల్యాబ్స్ తోటి ఉంది, అయితే ఇవన్నీ ఏంటి అంటే ఇన్స్టామార్ట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ తోటి ఉంది. ఒక పిల్లడు ఇంటర్ పాస్ అయిన దశలో వస్తే ఒక రకంగా స్కిల్ నేర్పిస్తాం, సార్ నాకు డిగ్రీ ఉంది నాకు ఉపాధి అవకాశం కావాలంటే వాళ్ళకి అటు ఆ విధంగా కూడా చూపించే ఉంటాయి. స్కిల్ యూనివర్సిటీ గురించి ఇందాక మనం ప్రస్తావన తీసాం కదా.

0: స్కిల్ యూనివర్సిటీ ఏంటంటే ప్లస్ టూ తోటి కొన్ని ఉపాధి అవకాశాలు, కొన్ని ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఇందులో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ తోటి ఎంఓయూస్ తీసుకున్నవి సుప్రసిద్ధ లైఫ్ సైన్సెస్ కంపెనీస్ కానీ, కంపెనీ బ్యాంకింగ్ కంపెనీస్ కానీ, ఏరోస్పేస్ కానీ, లేకపోతే మార్కెటబిలిటీ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ, చాలా వరకు ఎంఓయూస్ తీసుకోవడం జరిగింది. వీటిల్లో ఏంటంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటాం, ఓజేటీస్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటే వాళ్ళకి, అంటే ఇన్నాళ్లు కూడా మనం బ్యాంకింగ్ విద్యార్థి ఎలా చెప్పాను, నాలుగోళ్ల మధ్యలో కూర్చోబెట్టి బ్యాంక్ ఇలా ఉంటుంది, చెక్ ఇలా ఉంటుంది, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇలా ఉంటుంది అని చెప్పాం. కానీ ఇప్పుడు ఏంటంటే 15 రోజులు మాత్రమే తరగతి గదుల్లో చెప్పడం, మిగతా అంతా కూడా పరిశ్రమకు అప్పచెప్తాం పిల్లల్ని డైరెక్ట్ గా, అంటే వాళ్ళ విద్యార్థి దశలోనే దాన్ని అప్రెంటిస్షిప్ అంటాం. అప్రెంటిస్ స్టైపండ్ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి, ప్రతి ట్రైనింగ్ కి అప్రెంటిస్ స్టైపండ్ అనేది ఉంది. కాబట్టి కొన్ని కోర్సులకు 15 రోజులు ఆన్లైన్ ట్రైనింగ్, ఆఫ్లైన్ క్లాసెస్, అటెండెన్స్ కంపల్సరీగా అయితే ఉంటుంది. సో స్కిల్ యూనివర్సిటీ తాలూకా ముఖ్యోద్దేశం ఏంటంటే, స్కిల్ అనేది ప్రతి యువతకి ఒక నైపుణ్యం అవసరం, ఆ నైపుణ్యంతోనే వాళ్ళు రాణిస్తారు. ఇప్పుడు లతా మంగేష్కర్ బాగా పాడారు అంటే ఆవిడకి పాడడంలో స్కిల్ ని బాగా అప్లిఫ్ట్ చేసుకున్నారు కాబట్టి రాణిచ్చారు. అలాగే ఒకళ్ళు డాన్సర్ అవుతారు, ఒకళ్ళు ఇంకొక కళ్ళని పెంపొందించుకుంటారు, ఒక చిత్రలేఖనంలో వస్తారు, ఒకళ్ళు క్రికెట్ ఆడడంలో బ్యాట్ పట్టుకుని తిరుగుతుంటే మనం వాళ్ళ ఆ స్కిల్ ని అభివృద్ధి చెందించాలి. అదే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీ ఏంటంటే మచ్ యువతకి లాస్ట్ ఇయర్ ఈ స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1 సంవత్సరంలోనే 1000 మందిని దాటాం ఈ స్కిల్ యూనివర్సిటీ. అంటే ఉపాధి అవకాశాలు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి పబ్లిక్ లోకి వెళ్లి అవగాహన తెప్పించిన 1 సంవత్సరంలోనే 1000 మందికి పైగా ఉపాధి అవకాశాలు పిల్లలకి నేర్పించడం ఇప్పించడం కూడా జరిగింది
1: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ద్వారా.
0: అవునండి.
1: ఓకే మేడం, మరి నైపుణ్యత గురించి మాట్లాడుకుంటున్నాం. దానికంటే ముందు ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం స్టార్టప్ ఎకో సిస్టమ్ గురించి బాగా యువతకి చెప్తున్నాం, స్టార్టప్లు పెట్టండి, స్టార్టప్లు పెట్టండి, మీకు ఒక ఐడియా ఉంటే చాలు. కానీ స్టార్టప్ పెట్టడానికి ఐడియాతో పాటు క్యాపిటల్ తో పాటు నైపుణ్యం కూడా ఉండాలి. నైపుణ్యం అనేది ఎక్కడో మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. అందుకనే పెట్టిన స్టార్టప్లన్నీ యూనికార్న్లుగా మారట్లేదు. కాబట్టి ఎటొచ్చి మనం ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక స్టార్టప్ పెట్టాలన్నా నైపుణ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు అప్స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అసలు ఉద్యోగం చేయాలన్నా, ఒక బిజినెస్ ఎంటిటీని నడపాలన్నా, 10 మందితో కలిసి పనిచేయాలన్నా దానికి కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరమేమో అనిపిస్తుంది.
0: చాలా అవసరం.
1: మరి విద్యా విధానంలో గానీ ఇటువంటి స్కిల్ యూనివర్సిటీలలో గానీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే అవకాశం ఏమైనా ఉందా?
0: ఒకసారి మనం స్కిల్ ఇండియా యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వెబ్సైట్ కానీ, వాళ్ళ కరికులం కానీ చూసామంటే, ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు లైఫ్ సైన్సెస్ లో కోర్సెస్ ఉన్నాయి, ఎంటర్ప్రెన్యూర్షిప్ లో కోర్సెస్ ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ లో కోర్సెస్ ఉన్నాయి, ఏరోస్పేస్ అండ్ ఏరోనాటికల్ మూవింగ్ లో అంటే లాజిస్టిక్స్ లో వీ కెన్ సే కోర్సెస్ ఉన్నాయి. కానీ మీరు చెప్పినట్టుగా ప్రతి కోర్సులోనూ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అనేది ప్రతి కోర్సులో 5 క్రెడిట్స్ ఉంటుంది. కారణం ఏంటంటే, ఒక విద్యార్థికి నేను మిగతా వాళ్లతోటి 10 మందిలో కలివిడిగా పనిచేయాలంటే కోఆర్డినేషన్ లో ఎలా చేయాలి అనేది ఉంటుంది.
1: ఒక టీమ్ గా వర్క్ చేయాలి,
0: టీమ్ బిల్డింగ్ లో ఎలా చేయాలి. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టామంటే నేను పనిచేయడం కాదు, నా కింద వాళ్ల చేత పనిచేయించడం అనేది అసలు నైపుణ్యం. సో ఇటువంటివి డెవలప్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ గాను, సాఫ్ట్ స్కిల్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ప్రతి కోర్సులోనూ విభాగంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక స్టార్టప్ పెట్టించాలనుకోండి, స్టార్టప్ పెట్టించాలంటే ఫండింగ్ కావాలి. ఫండింగ్ కావాలంటే ఎంఎస్ఎంఈ తోటి, వాటితోటి టైఅప్స్ కావాలి. ఎంఎస్ఎంఈ తోటి మాట్లాడాలంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మనం అడిగే విధానం ఎలా ఉండాలి, దాని నుంచి మనలో ఉన్న కళ ఏంటో అవతల వాళ్ళకి వెళ్ళచెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఉండడానికి మార్గదర్శకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉంటే పిల్లలు వాళ్ళ వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా మాకు ఇది కావాలి ఇది కావాలని పికప్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, ఒక కోర్సు అని కాదు. సో ఆ కోర్సు విధానాలకు వస్తే కంప్యూటర్స్ లో ఉన్నాయి, లైఫ్ సైన్సెస్ లో ఉన్నాయి, ఫిజికల్ సైన్సెస్ లో ఉన్నాయి, కామర్స్ లో ఉన్నాయి. కామర్స్ లో అయితే అసలు కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీకామ్ అండ్ బీబీఏ అయిపోయిన తర్వాత కానీ, టెన్త్ తర్వాత కానీ, ఇంటర్ తర్వాత కానీ, అయితే మెయిన్ ఫోకస్ ఎక్కువ ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత. ఒక డిగ్రీ పాస్ అయిన పిల్లడు ఒక స్కిల్ ని తీసుకుంటే వాళ్ళకి ఉపాధి అంటే స్టైపండ్ అప్పుడు ఇవ్వడమే, స్కాలర్షిప్ అప్పుడు స్టైపండ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఆ కాల వ్యవధి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ పర్టికులర్ పరిశ్రమదే. అప్పటి వరకు కూడా విద్యార్థుల వెనకాతల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది.
1: అంటే ఇది ఇంటర్న్షిప్ టైమ్ లోనేనా లేకపోతే తర్వాత కూడా ఉంటుంది?
0: ఇంటర్న్షిప్ టైమ్ లో ఉంటుంది. ఇంటర్న్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ ని బట్టి 3 నెలలు 6 నెలలు కాల వ్యవధిలో ఉన్నాయి. అవి ఏంటంటే 6 నెలలు వాళ్ళకి అక్కడికి వెళ్లి చేస్తున్నారా లేదా, చేసిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఒక చిన్న టెస్ట్

0: లాంటిది ఏదో ఒకటి పెట్టిన తర్వాత ఈ పిల్లడు గనక అందులో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే ప్లేస్మెంట్ ఆర్డర్ ఇచ్చే వరకు కూడా వాళ్ళదే, ఆఫర్ లెటర్ ఇచ్చే వరకు కూడా బాధ్యత వాళ్ళది. ఆ పరంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అన్ని కోణాల్లోనూ వాళ్ళకి దోహదిస్తుంది విద్యార్థులకి.
1: ఓకే మేడం, చాలా ఎన్లైటనింగ్ గా ఉంది మేడం ఈరోజు మన డిస్కషన్ అంతా కూడా. చివరిగా ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసే ముందు ఒక రెండు ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను మేడం. ముందుగా ఏంటంటే, అసలు ఈ స్కిల్ యూనివర్సిటీకి ఎలా అప్లై చేసుకోవాలి?
0: స్కిల్ యూనివర్సిటీకి వెబ్సైట్ ఉంది మేడం, వైఐఎస్యు.org వీళ్ళ వెబ్సైట్ ఉంది. మీరు వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మనకి ప్రోగ్రామ్స్ ఏంటేంటో, అబౌట్ అస్ ఉంటుంది, ప్రోగ్రామ్స్ అని ఉంటుంది, అవర్ ప్రోగ్రామ్స్ అని, ఆ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏదేని కోర్సులో కంప్లీట్ చేసుకోవాలంటే ఈ యంగ్ ఇండియా మెయిల్ చేసుకున్న admissions@yisu.in వీళ్ళకైనా చేసుకుంటే మెయిల్ పంపిస్తే చెప్తారు, లేదా 2-3 ఫోన్ నంబర్స్ ఉన్నాయి మేడం, ఆ కాంటాక్ట్ ఫోన్ నంబర్ కి ఫోన్ చేస్తే దే విల్ గైడ్.
1: సో ముందుగా వెబ్సైట్ చూసి వాళ్ళకి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా
0: మెయిల్ చేయొచ్చు. వెబ్సైట్ మెయిల్ ఐడికి admissions@yisu.in. అదే ఫోన్ నంబర్ కి వస్తే 8374234139 ఈ నంబర్ కి కాల్ చేసి మాకు కోర్సు గురించి అవగాహన కావాలన్నా చక్కగా వివరిస్తారు మేడం.
1: సో ప్రభుత్వం తరపు నుంచి అసలు విద్యార్థుల కంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఎంప్లాయబిలిటీ పెంచడానికి చాలా కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత స్టూడెంట్స్ ది. అయితే మేడం, ఇక్కడ నా చివరి ప్రశ్న ఏంటంటే, ఇవాళ చాలా మంది విద్యార్థులు నేను పీజీ దాకా చదువుకున్నాను, ఇన్ని కోర్సులు చేశాను, నాకు ఉద్యోగం లేదు అని అనుకుంటున్నారు. అంటే ఆ స్థాయికి వాళ్ళు సరిపోరు అనేది మార్కెట్ డిసైడ్ చేసింది, కానీ ఏదైనా ఉద్యోగం చేయడానికి రెడీగా ఉండాలన్న డెసిషన్ ఆ విద్యార్థి తీసుకోవాలి, లేకపోతే ఆ యంగ్స్టర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటి క్రాస్ రోడ్స్ లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం?
0: నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా గానీ అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. నేను డిగ్రీ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, యూపీఎస్సీ గ్రేడ్ 1 కి నాకు ఎలిజిబిలిటీ ఉంది అని అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ లక్ష్య సాధనలో వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోకుండా ఉండకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే, గ్యాప్ అనేది వస్తూ ఉంటే డిగ్రీ కంప్లీషన్ నుంచి ఎంప్లాయబిలిటీకి గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఈ 1 ఇయర్ ఎందుకు ఖాళీగా ఉన్నావు, నువ్వు సబ్జెక్ట్ కి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి ఉంటావు, ఈ 1 ఇయర్ నీకు ఉపాధి అవకాశం కెళ్ళావా, లేకపోతే ఎలా వాడుకున్నావు. ఈ వాడుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇనం వేడిగా ఉన్నప్పుడు వంచినంత ఈజీగా చల్లబడిన తర్వాత మనం వంచలేం. కాబట్టి అటు విద్యార్థి దశ నుంచి పోతాడు అబ్బాయి, తర్వాత ఉపాధి అవకాశానికి గ్యాప్ అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి నా సలహా ఒక్కటే, ఏ డిగ్రీ చేసినా, ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, చిన్నదో పెద్దదో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని మీ లక్ష్య సాధన వైపుగా అడుగులు వేయండి. అంతేగాని నాకు అది కావాలి, యూపీఎస్సీ గ్రేడ్ 1 ఆస్పైర్ చేయడంలో తప్పు లేదు, కానీ యూపీఎస్సీ స్థాయిలో ఆస్పైర్ చేస్తున్నప్పుడు చిన్న చితగా ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇవి నా స్థాయికి కావు అని కొన్ని మనం ఫిల్టర్ చేసుకుంటే, కొన్నిటిని అవతల వాళ్ళు మనం ఫిల్టర్ చేస్తారు. కాబట్టి ఈ రెండిటికి క్రాస్ రోడ్స్ లో ఉండిపోయే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విధులుగా ఉన్న విద్యార్థులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి, అది మీకు చేసినంత మేలు ఇంకేమీ ఉండదు.
1: అలాగే మేడం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా, చేసే ప్రతి పనికి గౌరవం ఇవ్వాలి. అలాగే నేను ఈ పని చేస్తే నన్ను సమాజం గౌరవిస్తుందో లేదో అని అనుకోకుండా, మనకున్న నైపుణ్యాలకి మనం రెస్పెక్ట్ ఇచ్చి ఆ దిశగా వెళ్తే ఫ్యూచర్ లో వాళ్ళు చాలా లాభం పొందుతారు, అండ్ దే విల్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ అనిపిస్తుంది మేడం.
0: 100%. అంటే ఇప్పుడు నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఇది వరకు ఎప్పుడో అనేవాళ్ళు బతకలేక బడిపంతులని, కానీ ఇప్పుడు ఆ డిగ్నిటీ, ఆ పోస్టుకు ఉన్నంత డిగ్నిటీ ఎవరికీ లేదు. ఒక బస్సు ఎక్కినప్పుడు, ఒక రైల్వే స్టేషన్ లోనో నేను నిల్చున్నప్పుడు ఎవరైనా వచ్చి సడన్ గా కాళ్ళకి దండం పెడుతుండే వాళ్ళు ఎందుకు పెడుతున్నారో తెలియదు. ఓహో, ఒక్కోసారి ఏమనిపిస్తుంది, అబ్బా ఇంతమంది నిల్చున్న మధ్యలో మనకు కాళ్ళకి దండం పెట్టారు, ఎవరికి పెట్టలేదంటే, అట్లా గాన్ ఆర్ ద డేస్. ఇప్పుడు ఏదైనా కూడా, నో ఆనెస్ట్ జాబ్ ఈజ్ మీన్ దెర్ ఇస్ అ సెయింగ్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి మీరు తీసుకున్న, ఎంచుకున్న వృత్తి పట్ల ఏకాగ్రతతో చేయండి, ఇంట్రెస్ట్తో చేయాలి. ఏదో అంటే ఉపాధి కోసం నేను ఇట్లా వస్తున్నాను గాని నాకు ఇది కాదు అని అనుకోవద్దు. ఏదైనా గాని అనగనగం రాగం అతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, తింటూ తింటూ ఉంటే వ్యాప్పువే తీయగా ఉంటుంది. ఏ కోర్స్ అయినా, ఏ కెరీర్ అయినా ఎందుకు తీయగా ఉండదు. కాబట్టి మీరు విత్ ఇంట్రెస్ట్ చేస్తూ వచ్చారంటే, ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, 2 జాబ్ ఇంట్రెస్ట్. ఈ రెండు గనక బ్యాలెన్స్ కరెక్ట్ గా స్ట్రైక్ చేస్తే, ఆబ్వియస్ గా వాళ్ళు దేనికోసం ఎస్పైర్ చేస్తున్నా ఈ రంగంలో రాణిస్తూ ఉంటారు. నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, టీచింగ్ సైడ్ వచ్చాను, వచ్చినా కూడా నాకు ఇందులో నైపుణ్యం నేను డెవలప్ చేసుకోవడంలో ఈ రోజు నేను ఐఏఎస్ మర్చిపోయాను.

0: అవుదాం అనుకుని మర్చిపోయి ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ మై ఏరియా ఆఫ్ జాబ్. సో ఇట్లా మీ అవకాశం, మీ లక్ష్యం ఏదైనా అవ్వచ్చు, కానీ చేసే ఉద్యోగంలో, తీసుకున్న నిర్ణయంలో మనం కరెక్ట్ గా దాని పట్ల డెడికేషన్ అంటాం. ఆ డెడికేషన్ తోటి విత్ ఓనింగ్ నాది అని నేను అనుకుని చేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది.
1: మేడం, చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాము, ముఖ్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి. ఏ స్థాయిలో అన్నా జాయిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకుని,
0: ఏజ్ లిమిట్ కూడా లేదు,
1: ఏజ్ లిమిట్ కూడా లేదన్నారు. సో ఇండస్ట్రీకి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు సంసిద్ధం చేసుకోవచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మేడం.
0: థ్యాంక్ యూ మా, ధన్యవాదాలు.
2: మీరింతవరకు ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో యువతలో నైపుణ్యాభివృద్ధి గురించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి శాంతి వెదల్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి నిహారా కానిటి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: విన్న పాట కవిత చిత్రం కోసం పి సుశీల బృందం ఆలపించారు. ఆరుద్ర రచన.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8 గంటలకు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: Have a superb day. Namaskar.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్రాన్ని విన్నారు. వాద్యసహకారం వైలిన్ మీద శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగం డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అత్యంత ప్రతిష్టాత్మకంగా క్షేత్రస్థాయిలో చేపట్టాలని, అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశానికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్తో కలిసి ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ప్రక్రియ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసి నాణ్యతల నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారం మోపిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈరోజు ఉదయం సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జయశ్రీ నాయకులతో ప్రభుత్వ సలహాదార్ కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తోంది. సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జయశ్రీ నేతల నుంచి ఉద్యమకారుల సంక్షేమం కోసం తీసుకోవలసిన విధి విధానాలపై సలహాలు, సూచనలు, వారి అభిప్రాయాలు కమిటీ తీసుకోనుంది. ఈరోజు ప్రపంచ జునోనెసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సంక్రమించే జెనెటిక్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశంగా ఉంది. ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1885 జూలై 6న మానవునికి మొట్టమొదటిసారిగా రెబిస్ వ్యాక్సిన్ విజయవంతంగా ఇచ్చారు. ఈ చారిత్రాత్మక సంఘటన జ్ఞాపకార్థం ఏటా ఈరోజు ఎంచుకున్నారు. సుమారు 60% అంటువ్యాధులు, 75% కొత్తగా పుట్టుకొచ్చే వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో నిర్వహించిన అస్మితా సౌత్ జోన్ కానే స్ప్రింట్ ఛాంపియన్షిప్లో సబ్ జూనియర్ బాలికల విభాగంలో తెలంగాణ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. తెలంగాణ జట్టు మొత్తం 3 బంగారు, 3 వెండి, 7 కాంస్య పతకాలు సాధించి ఈ ఘనత సొంతం చేసుకుంది. విజేతలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివశరణ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోని బాలాదేవి అభినందించారు. రాష్టంలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం స్వర్ణకమలం, సిరివెన్నెల రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం స్వాతిముత్యం.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషడ్యం మందరం. ఆ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు సీతారామయ్య గారి మనవరాలు చిత్రం కోసం చిత్రాలపిస్తున్న గీతాన్ని విందాం. వేటూరి రచన, ఎంఎం కిరవాణి, సంగీత సారథ్యం.

0: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గీతాంజలి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. వేటూరి రచన

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు పెద్దరికం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపిస్తున్న గీతాన్ని విందాం. భువనచంద్ర రచన, రాజ్కోటి సంగీత సారథ్యం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: అభినందన చిత్రం నుండి పాట వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటున్న పాట దళపతి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపిస్తున్న గీతం రాజశ్రీ రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చెలి చిత్రం కోసం ఉన్నికృష్ణన్ హరిణి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. భువనచంద్ర రచన, హారీష్ జీరా సంగీత సారథ్యం.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారి పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమికుల రోజు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత ఆలపిస్తున్న గీతాన్ని విందాం. AM రత్నం, శివగణేష్ రచన.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 2.52 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 2.22 లక్షల టన్నులే విక్రయించామన్నారు. రాష్ట్రంలో మరో 3.39 లక్షల టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట 125,000 కోట్ల రూపాయలు నీటిపాలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్తో పాటు వీరశ్రేణులకు ఆ ప్రాంతానికి వెళ్లే నైతిక హక్కు లేదని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. జీహెచ్ఎంసీ స్థానాలు రూపొందిస్తున్న క్యూర్ 2026 చట్టం ముసాయిదా ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ముసాయిదాపై ప్రజలు, నిపుణుల నుంచి ఈ నెల 24 వరకు అభిప్రాయాలు, సూచనలు ఆహ్వానించింది. అందుకోసం జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ముసాయిదా బిల్లు కాపీ అందుబాటులో ఉంచింది. కేరళలో కొచ్చిలో నేడు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలతో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వశాఖ తెలిపింది. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ధైర్యం, దేశభక్తి, నిస్వార్థ సేవలకు ఒక శాశ్వత నిదర్శనమని కొనియాడారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ దేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో డాక్టర్ ముఖర్జీ దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ అంశం కోసం తనను తాను అంకితం చేస్తున్నారని తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండచెట్లు విరిగిపడడంతో పూణే ముంబై ఎక్స్ప్రెస్వే, ఓల్డ్ ముంబై పూణే హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిపేశామని, తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇటుగా పయనించొద్దని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి ఈ అంశం గురించి

శ్రీ రాజేంద్ర నగర్ లైఫ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు సలహాలిస్తారు. ఆసక్తి గల రైతులు శ్రోతలు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 0400 ఎస్టీడీ కోడ్ జతచేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853 ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల రచనకు ఆర్డి బర్మన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం చిత్రం అంతం.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045204 2324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఆవార చిత్రం నుండి పాట వింటున్నారు.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం కోసం సుధా రఘునాథన్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. హారీష్ జయరాజ్ సంగీత సారథ్యం.

పలకరించే సంగీతం, ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నావేశంలో తరుముకొచ్చే ఉల్లాసం, తలను వంచే కైలాసం,

0: తింతికి పప్ప
1: దిగిడి దిగిడి
0: తింతికి పప్ప.
2: వింటున్న పాట డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సిరివెన్నెల రచన, ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యం.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అర్హత కలిగిన ఓటు కూడా కోల్పోకుండా బిఎల్ఏలు బిఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆగస్టు 30 వరకు పొడిగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో చెప్పారు. ఇప్పటి వరకు సంబంధిత పారాలు 30% మంది కూడా చేరలేదని, ఎన్నికల కమిషన్ గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సిద్దిపేట జిల్లా కరకపట్టలో బయోటెక్ పార్క్ 3లో సిరో ఫార్మా అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారాన్ని మంత్రులు శ్రీధర్బాబు, దామోదర్ రాజనరసింహ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇకపై ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే సెప్టెంబర్ వరకు ప్రతిరోజు రెమెడియల్ తరగతి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లిప్ మార్గదర్శకాలు తాజాగా జారీ చేసింది. చిరు వ్యాపారుల జీవనోపాధికి నిరంతర ప్రోత్సాహం అందిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో 5 మండలాల్లో 91 మంది చిరు వ్యాపారులకు 72 లక్షల రూపాయలు విలువైన ఎగ్ కార్ట్లు అందజేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ బీఆర్ఎస్ హయాంలోనే మునిగిందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్ను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురువు గారు.
1: ఆయుష్మాన్ భవ. ఆగచ్చతు, ఉపవిశతు.
0: ధన్యవాదః.
1: సంస్కృత సాహిత్యంలో అనేక శ్లోకాలు మనకు నీతిని బోధించేటువంటి శ్లోకాలు చాలా కనబడుతూ ఉంటాయి. కొన్ని శ్లోకాలు ప్రధానమైనటువంటి

0: కావ్యాలలో, గ్రంథాలలో, రామాయణంలో, మహాభారతంలో మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని శ్లోకాలు జనబాహుళ్యంలో ఉంటాయి, కానీ అవి ఏ కవి రచించాడు అనేటువంటి విషయం మనకు తెలియదు. అలాంటి అజ్ఞాత కర్తృకమైనటువంటి ఒక శ్లోకాన్ని గురించి మనం ఈరోజు చదువుకుందాము.
1: అలాగే గురుగారు,
0: ముందుగా శ్లోకం చదువుతాను, శ్రద్ధగా విను.
1: అలాగే గురుగారు.
0: భేకో ధావతి తంచ ధావతి ఫణీ సర్పం శిఖీ ధావతి వ్యాఘ్రో ధావతి కేకినం విధివశాత్ వ్యాధోపి తం ధావతి స్వస్వాహార విహార సాధన విధౌ సర్వే జనాః వ్యాకులాః కాలః తిష్టతి పృష్టతః కచదరః కేనాపి నోదృశ్యతే. శ్లోకం చెబుతాను, రాసుకో.
1: అలాగే గురుగారు.
0: భేకో ధావతి,
1: భేకో ధావతి, తం చ
0: ధావతి,
1: ధావతి,
0: ఫణీ
1: పనీ,
0: సర్పం
1: సర్పం,
0: శిఖీ ధావతి,
1: శిఖీ ధావతి,
0: వ్యాఘ్రో ధావతి,
1: వ్యాఘ్రో ధావతి,
0: కేకినం
1: కేకినం,
0: కేకినం
1: కేకినం,
0: విధివశాత్
1: విధివశాత్,

0: స్వస్వాహార
1: స్వస్వాహార
0: విహార
1: విహార
0: సాధన
1: సాధన
0: విధౌ
1: విధౌ
0: సర్వే
1: సర్వే
0: జనాః
1: జనాః
0: వ్యాకులాః
1: వ్యాకులాః
0: కాలస్తిష్ఠతి
1: కాలతిష్ఠతి
0: కాలస్తిష్ఠతి కలిపినప్పుడు స్థిష్ఠతి అని చెప్పాలి.
1: కాలతిష్ఠతి
0: కాలః
1: కాలః
0: తిష్ఠతి
1: తిష్ఠతి
0: పృష్ఠతరః
1: పృష్ఠతరః
0: కచధరః
1: కచధరః
0: కేనాపి
1: కేనాపి
0: నో దృశ్యతే
1: నో దృశ్యతే.
0: ఈ శ్లోక పద విభాగం చెప్తాను, రాయండి.
1: అలాగే గురుగారు.
0: భేకః
1: భేకః
0: ధావతి
1: ధావతి
0: తం
1: తం
0: చ
1: చ
0: ధావతి
1: ధావతి
0: ఫణీ
1: ఫణీ
0: సర్పం
1: సర్పం
0: శిఖీ
1: శిఖీ
0: ధావతి
1: ధావతి
0: వ్యాఘ్రః
1: వ్యాఘ్రః
0: ధావతి
1: ధావతి
0: కేకినం
1: కేకినం
0: విధివశాత్
1: విధివశాత్
0: వ్యాధః
1: వ్యాధః
0: అపి
1: అపి
0: తం
1: తం
0: ధావతి
1: ధావతి
0: స్వ స్వ
1: స్వ
0: స్వ
1: స్వ
0: ఆహార
1: ఆహార
0: విహార
1: విహార
0: సాధన
1: సాధన
0: విధౌ
1: విధౌ
0: సాధన విధౌ
1: సాధన విధౌ
0: సర్వే
1: సర్వే
0: జనాః
1: జనాః
0: వ్యాకులాః
1: వ్యాకులాః
0: కాలః
1: కాలః
0: తిష్ఠతి
1: తిష్ఠతి
0: పృష్ఠతరః
1: పృష్ఠతరః
0: కచధరః
1: కచధరః
0: కేన
1: కేన
0: అపి
1: అపి
0: న
1: న
0: దృశ్యతే
1: దృశ్యతే.
0: ఇప్పుడు ప్రతిపదార్థం చెప్తాను, రాసుకో ఒక్కొక్క పదానికి.
1: అలాగే గురుగారు.
0: భేకః
1: భేకః
0: కప్ప
1: కప్ప
0: ధావతి
1: ధావతి
0: పరిగెత్తుచున్నది
1: పరిగెత్తుచున్నది
0: తం చ
1: తం చ
0: ఆ కప్పను
1: ఆ కప్పను
0: ఫణీ పాము
1: పాము
0: అంటే ఆ కప్ప వెనుక పాము పరిగెత్తుతూ ఉంది అని అర్థం అన్నట్టు.
1: అలాగే గురుగారు.
0: సర్పం
1: సర్పం
0: పామును
1: పామును
0: శిఖీ
1: శిఖీ
0: నెమలి
1: నెమలి
0: ధావతి
1: ధావతి
0: పరిగెత్తుతుంది
1: పరిగెత్తుతున్నది.
0: వ్యాఘ్రః
1: వ్యాఘ్రః
0: పులి
1: పులి
0: కేకినం
1: కేకిన

0: నిమలినం
1: నిమలిని
0: నిమలిని
1: ధావతి
0: ధావతి
1: అంటే వెంబడిస్తుంది
0: వెంబడిస్తున్నది
1: విధివశాత్
0: విధివశాత్
1: దైవ వశము వలన
0: దైవ వశం వలన
1: వ్యాధః అపి
0: వ్యాధః అపి
1: బోయవాడు అంటే వేటగాడు కూడా
0: బోయవాడు కూడా
1: తం
0: తం
1: ఆ పులిని
0: ఆ పులిని
1: ధావతి
0: ధావతి
1: తరుముచున్నాడు
0: తరుముచున్నాడు
1: స్వ స్వ ఆహార విహార సాధన విధౌ
0: స్వ స్వ ఆహార విహార
1: సాధన
0: సాధన
1: విధౌ
0: విధౌ
1: అంటే స్వ అంటే తమ తమ
0: తమ తమ
1: ఆహార
0: ఆహార
1: అంటే ఆహారమును గురించి
0: ఆహారమును గురించి
1: విహార తిరుగుట
0: విహార అనగా తిరుగుట
1: సాధన విధౌ
0: సాధన విధౌ
1: సాధన విధౌ
0: సాధన విధౌ
1: అంటే సాధించుకోవడం అనే పనిలో
0: సాధించుకోవడం అనే పనిలో
1: అంటే స్వస్వాహార విహార సాధన విధౌ అంటే తమ తమ ఆహారాన్ని సాధించుకోవడం అనేటువంటి విషయంలో తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయంలో ఇది అర్థం అన్నట్టు. సర్వే
0: సర్వే
1: అంటే పైన చెప్పిన ప్రాణులన్నీ
0: పైన చెప్పిన ప్రాణులన్నీ
1: సర్వే జనాహ
0: సర్వే జనాహ
1: అంటే అందరు జీవులు
0: అందరు జీవులు
1: వ్యాకులాహ
0: వ్యాకులాహ
1: ఆందోళన పడుతున్నారు
0: ఆందోళన పడుతున్నారు
1: కాలహ
0: కాలహ
1: మృత్యువు
0: మృత్యువు
1: పృష్టతరహ
0: పృష్టతరహ
1: అంటే వెనుక భాగమునందు
0: వెనుక భాగం యందు
1: కచధరహ
0: కచధరహ
1: జుట్టు పట్టుకున్నటువంటి
0: జుట్టు పట్టుకున్నటువంటి
1: మృత్యువు
0: మృత్యువు
1: కేనాపి
0: కేనాపి
1: ఎవరి చేత కూడా
0: ఎవరి చేత కూడా
1: నా దృశ్యతే
0: నా దృశ్యతే
1: చూడబడడం లేదు
0: చూడబడడం లేదు.
1: ఇది ప్రతిపదార్థం. దీని యొక్క భావం చెప్తాను విను.
0: అలాగే గురుగారు.
1: ఈ శ్లోకంలో చాలా గొప్పనైనటువంటి భావం చెప్పబడింది. అంటే ఒక ఫుడ్ చైన్ అని అంటాం కదా, ఆహారపు గొలుసు, అది ఎలా ఉంది అని అంటే కప్ప తనకు ఆహారమైనటువంటి కీటకాలను పురుగులను తినడానికి పరిగెత్తుతూ ఉంది. కప్పను తినడానికి కప్ప వెంట పాము పరిగెత్తుతూ ఉంది. పామును తినడానికి పాము వెంట నెమలి పరిగెత్తుతూ ఉంది. నెమలిని వేటాడి తినడానికి నెమలి వెనక పులి పరిగెత్తుతూ ఉంది. పులిని చంపడానికి వ్యాధుడు అంటే వేటగాడు పరిగెత్తుతూ ఉన్నాడు. ఈ విధంగా కప్ప, కప్ప వెనుక పాము, పాము వెనుక నెమలి, నెమలి వెనుక పులి, పులి వెనుక వేటగాడు వారి వారి ఆహారాలను తినడానికి పరిగెత్తుతూ ఉన్నారు ఒకరి వెనుక ఒకరు. కానీ ఇవన్నీ కూడా వాటి తమ తమ ఆహారాలను సంపాదించడం అనేటువంటి విషయంలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. కానీ వీటి అన్నింటి వెనక కాలహ అంటే యముడు, మృత్యువు కచధరహ అంటే పాశాన్ని పట్టుకొని నిలబడి ఉంది. కానీ ఎవరూ కూడా తమ వెనుక ఉన్నటువంటి మృత్యువును మృత్యువును ఎవరూ కూడా పరిశీలించడం లేదు, చూడడం లేదు. కేవలం వాటి యొక్క ఆహారాన్ని సంపాదించడం అనేటువంటి పనిలోనే నిమగ్నమయ్యారు. కాబట్టి ఇక్కడ ప్రకృతిలో జీవో జీవస్య జీవనం అని, ఒక జీవికి మరొక జీవి జీవనం అంటే ఆహారము అని నియమం. కాబట్టి ఇక్కడ ఆహారం కోసం ఒక జీవి వెంట ఒక జీవి పడుతూ ఉంది. ఇక్కడ కప్ప, కప్ప వెనుక పాము, పాము వెనుక నెమలి, నెమలి వెనుక పులి, పులి వెనుక వేటగాడు ఒకరినొకరు వేటాడుకుంటూ పోతున్నారు. ఈ ప్రకారంగా సమస్త ప్రాణులు, జీవులన్నీ కూడా తమ తమ ఆహారాన్ని సంపాదించడం కోసమే ఆరాటపడుతూ ఉన్నారు. వారు వచ్చినటువంటి తమ లక్ష్యమైనటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటారు అనేటువంటిది ఈ శ్లోకంలో ఉన్నటువంటి చాలా గొప్పనైనటువంటి భావం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలను చూద్దాం.

0: అలాగే గురువుగారు.
1: ముందుగా శబ్దాలు చెప్తాను, రాసుకోండి.
0: అలాగే గురువుగారు.
1: భేకహ
0: భేకహ
1: అకారాంత పుల్లింగం ప్రథమా విభక్తి ఏకవచన శబ్దం భేకహ భేకౌ భేకాహ అని అవుతుంది.
0: భేకహ భేకౌ
1: భేకాహ. తర్వాత ఫణీ అంటే ఫణిన్ శబ్దము ఇకారాంత పుల్లింగ శబ్దం ఫణీ ఫణినౌ ఫణినః.
0: ఫణీ ఫణినౌ ఫణినః.
1: అలాగే శిఖిన్ శబ్దం కూడా శిఖీ శిఖినౌ శిఖినః.
0: శిఖీ శిఖినౌ శిఖినః.
1: ఇకారాంత పుల్లింగ శబ్దం ఇది కూడా. అలాగే వ్యాఘ్రహ అన్నప్పుడు వ్యాఘ్రహ శబ్దం రామశబ్దంలాగా ఉంటుంది. వ్యాఘ్రహ వ్యాఘ్రౌ వ్యాఘ్రాహ.
0: వ్యాఘ్రహ వ్యాఘ్రౌ వ్యాఘ్రాహ.
1: అకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచనం. వ్యాధ వ్యాధ శబ్దము అకారాంత పుల్లింగము ప్రథమా విభక్తి ఏకవచనం. వ్యాధ వ్యాధౌ వ్యాధాహ.
0: వ్యాధ వ్యాధౌ వ్యాధాహ.
1: అలాగే కాలశబ్దం కూడా పుల్లింగ శబ్దమే, అకారాంత పుల్లింగ శబ్దం. కాలః
0: కాలః
1: కాలౌ
0: కాలౌ
1: కాలాః
0: కాలాః.
1: ఇప్పుడు సంధులు చెప్తాను, రాసుకోండి.
0: అలాగే గురుగారు.
1: వ్యాధోపి అని ఈ శ్లోకంలో ఒక శబ్దం ఉంది. వ్యాధః అపి.
0: వ్యాధోపి వ్యాధః ప్లస్ అపి.
1: ఇది విసర్గ సంధి.
0: విసర్గ సంధి.
1: కేనాపి.
0: కేనాపి.
1: కేనా ప్లస్ అపి.
0: కేనా ప్లస్ అపి.
1: ఇది సవర్ణ దీర్ఘ సంధి.
0: సవర్ణ దీర్ఘ సంధి.
1: అలాగే స్వస్వ ప్లస్ ఆహార.
0: స్వస్వ ప్లస్ ఆహార.
1: స్వస్వాహార.
0: స్వస్వాహార.
1: సవర్ణ దీర్ఘ సంధి ఇది కూడా.
0: సవర్ణ దీర్ఘ సంధి.
1: తర్వాత ధాతులు చెప్తాను, రాసుకోండి.
0: అలాగే గురుగారు.
1: ఇక్కడ ధావతి.
0: ధావతి.
1: ఇది లట్లకారము. ప్రథమ పురుష ఏకవచనము.
0: ప్రథమ పురుష ఏకవచనము.
1: ధావతి ధావతః ధావంతి.
0: ధావతి ధావతః
1: ధావంతి.
0: ధావంతి.
1: తర్వాత తిష్ఠతి అనేటువంటి ధాతువు ఉంది ఇక్కడ మనకు, ధాతు ప్రయోగము. ఇది ష్ఠా గతి నివృత్తౌ అనేటువంటి ధాతువు. ఇది కూడా లట్లకారము ప్రథమ పురుషలో, ప్రథమ పురుష ఏకవచనంలో ప్రయోగించబడింది. తిష్ఠతి
0: తిష్ఠతి
1: తిష్ఠతః
0: తిష్ఠతః
1: తిష్ఠంతి
0: తిష్ఠంతి.
1: తర్వాతడి ధాతువు దృశ్యతే.
0: దృశ్యతే.
1: ఇది లట్లకారం ప్రథమ పురుష ఆత్మనేపది ధాతువు ఇది.
0: అలాగే గురుగారు.
1: దృశ్యతే
0: దృశ్యతే
1: దృశ్యేతే
0: దృశ్యేతే
1: దృశ్యంతే
0: దృశ్యంతే
1: అని రూపమవుతుంది. తర్వాత సమాసాలు చూద్దాం, రాసుకోండి.
0: అలాగే గురుగారు.
1: విధివశాత్
0: విధివశాత్
1: విధేహే వశః.
0: విధేహే
1: వశః.
0: వశః.
1: ఇది షష్ఠీ తత్పురుష సమాసం.
0: షష్ఠీ తత్పురుష సమాసం.
1: ఆహార విహారౌ.
0: ఆహార విహారౌ.
1: ఆహారశ్చ
0: ఆహారశ్చ
1: విహారశ్చ
0: విహారశ్చ.
1: ఆహార
0: ఆహార
1: విహారౌ
0: విహారౌ.
1: ఇది ద్వంద్వ సమాసం.
0: ద్వంద్వ సమాసం.
1: ఆహార విహార సాధనాని.
0: ఆహార విహార సాధనాని.
1: ఆహార విహారయోః సాధనాని.
0: ఆహార విహారయోః సాధనాని.
1: ఇది షష్ఠీ తత్పురుష సమాసం.
0: షష్ఠీ తత్పురుష సమాసం.
1: ఇక్కడితో ఈ పాఠాన్ని ముగిద్దాం.
0: అలాగే గురుగారు, నమస్కారములు.
1: పునర్మిలామః.
2: సంస్కృత పాఠం విన్నారు ఉపాధ్యాయులు డాక్టర్ జోషి సంతోష్ కుమార్ గారు, విద్యార్థి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒక పాఠ విందాం. ఎగిరే పావురం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరు సుందర రామూర్తి గారి గీతం ఇది.

సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రి గరి సని పని సనిపమ పని బమ రి గరి నిజరి గరి నిజరి మప సరి బని సరి మరి మని బమ పని సరి సరి బని సని పదని పవరి గరి నిసరిమ నిసరిమ పరిమ పని రిమ పని సమ పని సమ పని సరి స

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్

0: స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల్లో చెప్పులనే కొనుగోలు చేయండి. బీఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: మరొక పాట విందాం. చిత్రం దళపతి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట ఇది. సాహిత్యం రాజశ్రీ, స్వరకల్పన ఇళయరాజా గారు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడు జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
3: ఆకాశవాణి వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 కావస్తుంది. సో ఈరోజు నేను మీతో కొన్ని విషయాలను పంచుకోవడానికి వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి కల్చర్ బిహైండ్ సైన్స్. చేతులకు గాజులు ఎందుకు వేసుకుంటారు? అసలు అది ఆచారమా, లేకపోతే ఏమైనా సైన్స్ ఉందా? ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు ఒక మంచి పాట.

0: సో చల్ మోహన్ రంగా మూవీలో నుంచి ఒక సాంగ్ విన్నారు కదా. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఆడవాళ్ళ చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతోంది. ఆ తర్వాత ఆడవారు అందంగా ముస్తాబవడంతో పాటు చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఇష్టమైన ఆభరణాలలో గాజులు కూడా ఒకటి. అందుకే పెళ్ళి కాని అమ్మాయిలు, పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు. ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి. కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులు వేసుకోవడం మానేశారు. ఎందుకంటే కొంతమంది ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, కొంతమంది ఈ సాంప్రదాయాల పరంగా కూడా కావచ్చు, కానీ ఎవరో కొంతమంది మాత్రమే వేసుకుంటున్నారు. ఆఫీసులకు వెళ్ళే ఆడవాళ్ళు మాత్రం ఒక చేతికి వాచ్, మరో చేతికి ఒక గాజును వేసుకుంటున్నారు. మరికొందరైతే కేవలం పెళ్ళిళ్ళు, పండుగలు, ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నమాట.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: అయితే అనాది కాలం నుండి ఆడవాళ్ల చేతులకు గాజులు వేసుకోవడం అనేది కేవలం సాంప్రదాయంగానే వస్తుందా, లేక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనే విషయాలపై కొన్ని పరిశోధనలు కూడా జరిగాయంట. పరిశోధనలో గాజులపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయని. అవి ఏంటో తెలుసా? ఆడవాళ్ల చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనల్లో కూడా తేలింది. గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ వేగంగా పెరుగుతుందట. దీనికి కారణం మణికట్టు భాగంలో గాజులతో రాపిడి కావడమే అని చెబుతారు. అంతేకాదు, చేతులు అటూ ఇటూ కదల్చడం వల్ల బ్లడ్ వెసల్స్కు మంచి మసాజ్ అవుతుంది. దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీకు ఇంకో విషయం తెలుసా? గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట. అంతేకాదు, వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుందని, దాని ద్వారా ఒత్తిడిని, అలసటని, నొప్పులను భరించే శక్తి అందుతుందని అంటారు. ముఖ్యంగా గర్భిణీలు చేతి నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి 5 నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది. ఆ సమయంలో వాళ్ళు అలసటకు గురవుతారు. ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతారు. అందుకే అప్పటి రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులు వేసుకోవడం వల్ల డెలివరీ టైంలో వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు.
3: ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

0: సూపర్ సాంగ్. మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది, ఎందుకంటే మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అలాగే మహిళల్లో వచ్చే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ను కూడా ఈ గాజులు నియంత్రించగలవంట. అందుకే గాజులను తప్పనిసరిగా వేసుకోవాలని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు.
1: విత్తనాలు వేయండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సో అదన్నమాట విషయం. మన వాళ్ళు గాజులు మనకు ఎంత ముఖ్యమో అప్పట్లోనే చెప్పేశారు, కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల మన వాళ్ళు వేసుకోలేదు.

0: లేకపోతున్నారు, కానీ గాజులు వేసుకుంటే ఆ నిండుదనం, ఆ చిన్న సౌండ్ చాలా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయని మన వాళ్ళు అంటారు. అంటారనే కాదు కానీ అది నిజం కూడా. కాబట్టి ఇంక నుంచైనా చాలామంది వేసుకుంటున్నారు, అండ్ వేసుకొని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, యు ఫీలింగ్ బెటర్. మేబీ దీని ఒక ఆచారంగా కాకుండా ఒక సైన్స్లో కూడా తీసుకుంటే ఇట్స్ ఫీల్ బెటర్ కదా. ఒకసారి ప్రయత్నించి చూడాలనుకుంటున్నా.
1: కాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు ఒక మంచి పాట విందామా?

సో గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీలైనంత గాజులు వేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇదండి ఈనాటి యువతరంగం కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంది మీ శశిరేఖ. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈరోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 నాటి తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభోవో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని యాంతోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత 7 మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్ధతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019 ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశసేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకితభావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టిగల నాయకత్వం, జమ్మూకాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్ధాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం సహ

0: కార్ వన్ భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబి మిల్క్ సప్లై రివ్యూ డాష్ బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టీ చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదుర్కొన్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30 పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నవీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ స్థానంకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సాంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈరోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయితుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కోల్పోకుండా బిఎల్

0: రేలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. రాష్టంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కోల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ సవరణ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైందన్నారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు చేరాయని, సవరణ ప్రక్రియ విజయవంతంగా జరగాలని అన్నారు. దేశభక్తి అనేది నినాదాల్లో కాదు, త్యాగంలోనే కనిపిస్తుందని అనడానికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జీవితమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్యామప్రసాద్ కలను నెరవేరుస్తూ కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం, దేశ స్వయం సమృద్ది కోసం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు తీసుకురావడం ఇందుకు నిదర్శనమన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందించడమే ఆ మహనీయుడికిచ్చే ఘనమైన నివాళిని బండి సంజయ్ పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సామాజిక సమానత్వం అభివృద్ది కోసం కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాన హక్కుల సాధనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 నెలల్లోనే సంక్షేమ అభివృద్దికి సమప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని ఎన్నో ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని కల్లూరు మండలంలో సుమారు 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే అనేక మౌలిక వసతుల పనులకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ రెహానా బేగం తదితరులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కల్లూరు కొత్త మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో భవిష్య అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదం, నివారణోపాయాలపై అవగాహన కల్పించే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: జూనోసిస్ వ్యాధులకు కొన్ని ఉదాహరణలు రేబీస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మోనెల్లోసిస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఈ వ్యాధులను నివారించడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. పెంపుడు జంతువులను మరియు పశువులను సమయానికి టీకాలు వేయించాలి.
0: హనుమకొండ జిల్లా కాజీపేట అయోధ్యపురంలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవతో కలిసి ఆయన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. కాజీపేటలో నూతన తరం కోచ్లు తయారవుతాయని, స్థానికులకు ఉద్యోగాల కల్పనపై చర్చిస్తామని చెప్పారు. అలాగే కాజీపేట అమృత్ భారత్ పనులు, సిగ్నల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో కవచ్ 4.0 సాంకేతికత అమలు తీరును కూడా రైల్వే బోర్డు చైర్మన్ సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ములుగు జిల్లాలో పర్యటిస్తారని మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు. మేడారం సమ్మక్క సార్లమ్మను దర్శించుకుని 6,000 కోట్లకు పైగా పంచాయతీరాజ్ శాఖ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని మంత్రి వెల్లడించారు.
2: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా 6,000 కోట్లకు పైగా హ్యాంప్ పనులను చేపడుతున్నాం. మెడికల్ కాలేజ్ గానీ, కేంద్రీయ విద్యాలయం గానీ, 145 కోట్ల తోటి కొట్లాపురం లిఫ్ట్ గానీ, ఇవన్నీ కూడా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించడం జరుగుతుంది. కలెక్టరేట్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించడంలో భాగంగా అపార్ట్మెంట్లు వాణిజ్య సముదాయాలకు ఒకే దరఖాస్తు ద్వారా బహుళ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ తెలియజేశారు. ఈ విధానం వల్ల ఒకే భవనంలో అవసరమైన అన్ని విద్యుత్ కనెక్షన్ల కోసం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే దరఖాస్తు పెట్టుకోవచ్చునని ఆయన తెలియజేశారు. జాతీయ పత్తి ఉత్పాదకత పథకం ఎంసీపీలో నల్గొండ జిల్లాకు చోటు దక్కిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్ చెప్పారు. ఈ పథకం కింద రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలు పంపిణీ చేస్తారని చెప్పారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ వరకు పత్తి విత్తనాలతో పాటు వేప నూనె, సూక్ష్మ పోషకాల మందులను రాయితీపై రైతులకు అందజేస్తారని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు, వ్యవసాయ రైతులకు వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే తమ సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ రవీందర్ ఆకాశవాణితో తెలియజేశారు.
1: ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు గానీ, ఈదురుగాలు వచ్చినప్పుడు గానీ, కరెంటు స్తంభాల దగ్గర, ఐరన్ స్తంభాల దగ్గర ఎటు పరిస్థితిలో కూడా దాన్ని ముట్టుకోవద్దు. పరిసర ప్రాంతాల్లో కూడా ఉండకుండా దూరంగా ఉండాలి.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నట్లు డిహెచ్ఎంఓ ఏంజెల్ ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 ప్రాంతాలను హైరిస్క్గా గుర్తించినట్లు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ తన విచారణ ప్రారంభించింది. కమిటీ సభ్యురాలు డాక్టర్ కవిత జహీరాబాద్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత మహిళ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమెకు అందించిన వైద్య సేవలు, నవజాత శిశువుకు అందించిన చికిత్స మొదలైన వాటిపై నివేదిక సమర్పిస్తారు. రాష్ట్రంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అనేక చోట్ల ఈ రోజు వర్షాలు కురవచ్చునని ఆదిలాబాద్, కొమరం భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పనులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య ఈ ఉదయం పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద కల్పించిన రాయితీని దరఖాస్తుదారుల సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు రాయితీ పొందేందుకు అవకాశం ఉందని చెప్పారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఎవరికీ అనుమానాలొద్దని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. పోలింగ్ బూతుల వారీగా బీఎల్ఓలు ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను తిరిగి స్వీకరించడం మొదలైందని ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఫైలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ రోజు నుంచి ట్రాన్స్మిషన్ అసైన్మెంట్ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 20 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా ఎరువుల పంపిణీని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఈరోజు నేరుగా పరిశీలించారు. నిరుద్యోగ ఎస్టీ యువతి యువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన అభివృద్ది అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి సబ్సిడీతో కూడిన శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. స్థానిక మార్కెట్ చైర్మన్ అవినీతిపై బహిరంగ చర్చ జరగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కల్పోకుండా బీఎల్ఏలు, బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను, ఆకాంక్షలను నెరవేరుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వనితాలోకం.

ఏమిటో ఈయన ఇంకా రాలేదు. ఆదివారం వచ్చి లంచ్ అయ్యాక తనని పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తానన్నారు. ఇప్పటిదాకా రాలేదు. ఏమైందో, కాల్ చేసి గుర్తు చేయాలేమో దొరగారికి అనుకుంటూ తన ఫోన్ తీసి నెంబర్ డయల్ చేద్దామనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్. అబ్బా అనుకుని ఫోన్ ఛార్జింగ్ పెట్టి, అమ్మా నీ ఫోన్ ఎక్కడుంది అంటూ హాల్లోకి వెళ్ళింది సీత. అప్పటికే అమ్మ రాజమ్మ పిల్లలకు భోజనాలకు ఏర్పాటు చేస్తోంది. రాణక్క పిల్లలు, దేవక్క పిల్లలు, తన పిల్లలు రంగురంగుల క్లేతో బొమ్మలు చేసేస్తున్నారు. రాణక్క వంటింట్లో ఉంది. దేవక్క ఇల్లు దగ్గరే కానీ ఇంకా రాలేదు. తల్లిని అడిగి ఫోన్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళి భర్త గంగాధర్కి కాల్ చేసింది. హలో, ఇంకా రాలేదేంటండి అంటుండగానే గంగాధర్ అటునుంచి, వచ్చేస్తున్నాను, ఆదివారం కదా ట్రాఫిక్ చాలా ఉంది, ఇంకో అరగంట పట్టచ్చు, మీరంతా తినేయండి అన్న భర్త మాటలకి, మేము తింటామన్నా అల్లుళ్ళు వచ్చి తినేదాకా మా అమ్మ మాకేం పెట్టదు అని నవ్వింది సీత. ఆ మాట నిజమేలే అంటూ నవ్వేసి, సరే అరగంటలో ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు గంగాధర్. ఫోన్ దిండు మీద పడేసి అలాగే తను కూడా మంచం మీద వాలింది సీత. ఆ పడుకోవటంలో ఫోన్ ఎలా అనైందో, ఏది టచ్ అయిందో తెలియదు, కానీ ఫోన్లో నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఇదేంటి అనుకుంటూ వింటుంటే తన భర్త గంగాధర్ గొంతులో అనిపించింది, మీరేం భయపడకండి, నేనున్నానుగా, అన్నీ నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆ గొంతుకు సమాధానంగా, ఏమో బాబు నాకైతే చాలా టెన్షన్గా ఉంది, ఎవరికి తెలిసినా నా పరువు పోతుంది అన్న తల్లి గొంతు వినిపించగానే నిటారుగా లేచి కూర్చుంది. ఫోన్ చేతిలోకి తీసుకుని చూసింది. స్క్రీన్ మీద రికార్డింగ్ మెసేజ్ రన్ అవుతోంది. ఏం టెన్షన్ అక్కర్లేదు, హ్యాపీగా ఉండండి, ఎవరికి ఏం తెలియదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఒకవేళ తెలిసినా ఎవరూ ఏది చేయలేరు అంటున్న భర్త మాటలు వింటుంటే సీత మొహం పాలిపోయింది. దడదడలాడుతున్న గుండెతో ఫోన్ ఆపి, అసలు ఏంటి మాటలు, వాడు దాస్తుందేమిటి, ఏదో భయం అపనమ్మకం ఏదైనా మెలిపెడుతుంటే ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేయబోయింది. ఈలోగా దేవక్క, రాము బావ, రాణక్క భర్త ప్రభాకర్ బావ వచ్చేశారు. వస్తూనే సరాసరి, ఏమిటే సీత మీ ఆయన ఇంకా రాలేదంటూ వచ్చిన రాణక్కను చూసి తడబాటుగా, వచ్చేస్తున్నారు అక్క అంటూ లేచి ఆ ఫోన్ని తన బ్యాగ్లో వేసింది. ఇల్లంతా ఒకటే సందడి, సీత గుండెల్ని ఒకటే అలజడి. సీతావణ్ణ ఆయన గంగాధర్ కూడా వచ్చేశాడు. వస్తూనే, అత్తయ్య గారు మీరు చేసిన వంటల గుమగుమలు మా ఇంటి దాకా వచ్చేసాయి అని అంటే అందరు నవ్వేశారు. పిల్లల అల్లర్లు, పెద్దాళ్ళ నవ్వులతో భోజనాలు అయ్యాయి. సీత అన్యమనస్కంగానే ఉంది. అప్పటికీ సీతను చూసి గంగాధర్ అన్నాడు, ఏంటి పుట్టిల్లు వదిలి అత్తగారింటికి వచ్చేస్తానన్నా, డల్గా ఉన్నావు, ఊళ్ళోనే కదా, మీ అమ్మ ఇలా చిటికేస్తే అలా మనందరం మాలిపోతాం కదా, అయినా వారం రోజులు ఉన్నావు కదా అంటున్న భర్తనుగా సురుగ్గా చూసి, అదేం లేదులేండి అని సమాధానం ఇచ్చింది. ఇద్దరిని పట్టి పట్టి పరిశీలనగా చూస్తోంది. ఇదివరకు కన్నా చాలా చనువుగా మాట్లాడేసుకుంటున్నారు. అమ్మ మొహంలో ఏదో కొత్త కాంతులు, గంగాధర మాటల్లో చిరిపితనం, జోకులు ఎక్కువయ్యాయి అనిపిస్తోంది. తమ పెళ్ళై 10 ఏళ్ళైంది, కానీ ఇదివరకెప్పుడు లేనంత చనువేంటో అర్థం కావటం లేదు. ఇన్నాడు తను గమనించలేదు. గంగాధర్ ప్రతి విషయంలో అమ్మను మెచ్చుకుంటుంటే సంతోషించేది, కానీ ఈరోజు ఈ మాటలు విన్నాక ఏదో అనుమానం. ఇలా ఫోన్స్లో తనకు తెలియని విషయాలు ఏం చర్చించుకుంటున్నారో, ఆ కాల్స్ రికార్డు అయినట్లు అమ్మకు తెలియదేమో. వినాలి, అన్నీ వినాలి, విన్నాక మాట్లాడాలి, ఈలోగా తొందర పడకూడదు అని తనకు తనే సర్ది చెప్పుకుంది. ఎలాగో సాయంకాలం 4 వరకు ఓపిక పట్టింది. మెల్లగా డాబా మీద బట్టలు తెస్తానని అమ్మ ఫోను జాకెట్లో పెట్టుకుని డాబా మీదకి వచ్చి ఎవరు లేరు నిర్ధారించుకున్నాక ఫోన్ ఆన్ చేసింది. కాల్ లాగులో ఉన్న రికార్డింగ్ కాల్స్ అన్నీ తన ఫోన్కి పంపించుకుంది. ఆలేసిన బట్టలు తీసుకుని కిందకు వచ్చేసింది. ఆ తర్వాత తన ఫోన్ తీసుకుని తల్లి ఫోన్ టేబుల్ మీద పెట్టేసింది. ఎంత కాదనుకున్న సీత మనసంతా అగ్నిగుండంలా ఉంది. అత్త అల్లుల మధ్య చనువేమిటి అని, తల్లి మీద భర్త మీద క్రోధావేశాలు పెరిగిపోతున్నాయి. వాడిపోయిన కూతురు మొహం చూసి, ఏంటమ్మా సీత ఒంట్లో బాగానే ఉందా అని అడుగుతున్న తల్లి రాజమ్మని చూస్తే ఎంతో అందంగా రాజసంగా కనిపిస్తాం తన కళ్ళకి. తన ఆనందాలని దోచుకున్న రాక్షసులా, వేరే మనిషిలా అనిపించింది. ఏమీ మాట్లాడకుండా టీ త్రాగి పిల్లలతో బయలుదేరుతున్న సీతకు ప్రేమగా తను చేసిన తినుబండారాలు ఇస్తూ, ఏమైనా చీర కొనుక్కొని డబ్బులు ఇవ్వబోయిన తల్లి వైపు చూడకుండా అవసరం లేదు అని తిరస్కరించిన భార్యను చూసి, అదేమిటి అనబోయిన భర్తను చూసి, అవన్నీ మీకెందుకు, మీకు అనవసరం అని కారెక్కి కూర్చున్న సీతను చూసి, రాణీదేవి రాజ

అమ్మా ముగ్గురు తెల్లబోయారు. పిల్లలందరూ టాటాలు చెప్పుకుంటుంటే తను కూడా అందరికీ బై చెప్పేసింది సీత. గంగాధర్ కూడా అందరికీ వెళ్ళొస్తానని చెప్పి కారు స్టార్ట్ చేశాడు. ఇంటికి వచ్చాక అత్తమామలు తోడుకొండలతో సరిపోయింది సీతకు. తనతో కూడా తెచ్చినవి అందరికీ పెట్టి పనిలో పడింది. రాత్రి పిల్లలు నిద్రపుచ్చి వచ్చి పడుకున్న సీతను దగ్గర తీసుకోబోయిన భర్త చేయి వదిలించుకుని ప్లీజ్ డోంట్ టచ్ అన్న సీతను ఏమైంది వారం తర్వాత వచ్చే ఇంతేనా ఎందుకు కోపం అని కాసేపు బ్రతిమాలు చూశాడు. కానీ సీత అలాగే ఉండేసరికి సరేలే అలసిపోయినట్లు పడుకొని తను కూడా నిద్రకు ఉపక్రమించాడు గంగాధర్. సీతకు నిద్ర పట్టలేదు. రకరకాల ఆలోచనలు ఆందోళనతో సతమతం అయిపోతుంది. ఎప్పుడు ఆ కాల్ రికార్డింగ్స్ విందామా అని ఆతృతగా ఉన్న మనసు కళ్ళెం వేస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మర్నాడు కూడా చాలా ముభావంగా ముక్తసరిగా ఉన్న సీతను చూసి చాలా కంగారు పడ్డాడు. ఏమైందని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సీత మౌనమే జవాబైంది. చూపుల్లో కోపం తప్ప మరేదీ లేదు. పిల్లలు స్కూళ్లకు మగాళ్ళ ఆఫీసులకు వెళ్ళాక భోజనాలు అయ్యి రెస్ట్ కోసం తన తోడుకోడళ్ళు అత్తమామలు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళాక కానీ సీతకు టైం దొరకలేదు. తమ గది తలుపులు మూసి ఫోన్ ఆన్ చేసి చూస్తే రికార్డ్స్ అయిన కాల్స్ చాలా ఉన్నాయి. అందులో 10-15 కాల్స్ తన భర్త తన తల్లి మాట్లాడుకున్నవే. అస్పష్టంగా అయినా అర్థమైనంత వరకు విన్న సంభాషణ ప్రకారం వారిద్దరి మాటలమే దహించుకుపోయింది సీత మనసు. తల్లి తన భర్తకు 2 లక్షల రూపాయలు సహాయం చేసినందుకు తన భర్త రాజమ్మను దేవతను పొగడటం, దానికి తన తల్లి రాజమ్మ నువ్వే దేవుడవు, ఈ వయసులో ఇటువంటి అదృష్టం కలుగుతుందని అనుకోలేదు, నా జీవితానికి ఒక అర్థం కల్పించిన నీ పుణ్యం నేను ఎప్పటికీ మరవలేను, నాకు 30 ఏళ్ళు కూడా లేకుండా మీ మామగారు పోతే ఎవరూ నా మనసు తెలుసుకోలేదు, నాకేం కావాలో ఎవరికి అక్కర్లేదు, నా పిల్లలు కూడా నా చేత చాకరీ చేయించుకుంటారు కానీ నా సుఖం ఏనాడో ఆలోచించలేదు, ముగ్గురు కూతుర్లను తండ్రి లేకుండా పెంచి పెళ్లిళ్ళు చేసి పురుళ్ళు పోశాను, కానీ ఒక్కరు కూడా అమ్మ ఒంటరిగా ఉందని ఆలోచించరు, నువ్వొక్కడమే నా గురించి ఆలోచించావు అని పొగడటం చూస్తే తన అనుమానం నిజమే, వారిద్దరి మధ్య ఏదో ఉంది అని తేలిపోయింది. ఇంత ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఇద్దరు కలిసి తను ఇంత మోసం చేస్తారా? వరసభావి లేని పాపాత్ములు వీరిద్దరు సంగతి బట్టబయలు చేసేయాలి, చేస్తే తన అక్కల కాపురాలు కూలిపోతాయి, లేదా తన ఉరిపోసం చచ్చిపోవాలి. అలా మౌనంగా చనిపోయినా వారికి బుద్ధి వస్తుందా? తను లేకుండా పిల్లలు ఏమవుతారు? ఇంకా సిగ్గు లేకుండా ఈ రోజుకి 1 సంవత్సరం అయింది నా జీవితంలోకి వెలుగులు వచ్చి, అది సెలబ్రేట్ చేసుకోవాలని అంది అమ్మ. ఆదివారం అందరూ వెళ్ళిపోతారు కదా, సోమవారం సాయంత్రం మా ఇంటికి రా అని తన భర్తను పిలిచిన తల్లి ఆహ్వానానికి తప్పకుండా వస్తాను ఒక మంచి బహుమతి అని భర్త చెప్పడం కూడా విన్నాక వాళ్ళని ఇంకెలా నమ్ముతుంది? తన 100 ఏళ్ల జీవితం మంట కలిసిపోయింది అని కుళ్ళికుళ్ళు ఏడుస్తున్న సీతకు ఒక ఆలోచన వచ్చింది. అప్రయత్నంగా వాచి చూసింది. టైం 4 గంటలు. 7 ఇంటికి కదా రమ్మని పిలిచింది. ఆ టైంకి తను అక్కడికే పెడితే అప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. వాడు చేసిన ద్రోహానికి వాడు ఎదురుగుండానే విషం తాగి చచ్చిపోవాలి. ఈ ద్రోహం తను భరించలేదు. వాళ్ళని కాపలా కాస్త బ్రతికే కన్నా చనిపోవడమే వినయం. వాడిద్దరు తనని చేసిన మోసానికి జీవితాంతం కుమిలిపోవాలి. ఈ ఆలోచన రాగానే లేచి గబగబా మొహం కడుక్కుని తయారయ్యి అల్మరాలో ఉన్న పురుగుల మందిని వెతికి బ్యాగులో పెట్టుకుంది. తోడుకోడళ్ళకు పిల్లలు వస్తే చూసుకోమని తెలిసిన వాడు ఎవరు పోయారని చెప్తా పొంగి వస్తున్న దుఃఖాన్ని అదిం పెట్టుకుని బయలుదేరింది. కావాలని 2-3 బస్సులు మారి నింపాదిగా తనను ఎవరు గుర్తుపట్టకుండా రాత్రి 7:30 పుట్టింటికి చేరుకున్న సీతకు ఇంటి బయట ఉన్న తమ కారు చూడగానే ఆవేశం రెట్టింపయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆక్రోశంతో పొంగి వస్తున్న ఏడు పాపుకుంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళి కాలింగబెల్లి నొక్కింది. తలుపు తీయగానే ఉగ్రంగా అరవబోయిన సీత తలుపు తీసిన వ్యక్తిని చూసి తెల్లబోయింది. ఆయన రాఘవరావు, స్వయానా తన భర్తకి మేనమామ. ఆయన ఇక్కడ ఎందుకున్నాడో అర్థమవక లోపలికి వెళ్ళిన సీతను చూసి సీత భర్త గంగాధర్, తల్లి రాజమ్మ నిశ్చేష్టలు అయ్యారు. తల్లి రాజమ్మ, రాఘవరావు ఇద్దరు ప్రత్యేకంగా ఉన్నారు. ఏమీ అర్థం కానట్లు నిలబడిపోయిన సీత ఏం జరుగుతోంది ఇక్కడ అని గట్టిగా అరిచింది. సీత ఉగ్రరూపం చూసి రాజమ్మ నిలువెల్లా ఉనికిపోయింది. కింద కూలబడిపోయి మౌనంగా రోదించసాగింది. గంగాధర్, అయ్యో అత్తయ్య ఏడవకండి అంటుంటే అది చూసి రాఘవరావు, ఆగు రాజమ్మ, ఎందుకేడుస్తావు, అమ్మాయికి నేను అర్థమయ్యేలా చెప్తాను అని ఒక నిమిషం ఆగి, అమ్మ సీత, ఏదో రోజు ఈ విషయం బయటపడుతుందని అనుకుంటూనే ఉన్నాము, కానీ ఇంత త్వరగా బయటపడతామనుకోలేదు. భార్యా పిల్లలు లేని నేను మీ అమ్మ సుగుణాలు చూసి ఒకరికొకరు ఉండాలని గత 5 ఏళ్ళుగా కోరుకున్నాను. నేను ఎంత ప్రాధాయపడినా మీ అమ్మ ఒప్పుకోలేదు. చిన్నవాడైన గంగాధర మంచి మనసున్నవాడని మా ఇద్దరికి మధ్య ఉన్న చనువును పురస్కరించుకుని అతని సహాయం అడిగాను. అతను మీ అమ్మకు ఒక కొడుకులాగా ఎంతో చెప్పి ఒప్పిస్తే కిందటేడు గుళ్ళో పెళ్లి చేసుకున్నాము. ఈ విషయం ఎవరికి చెప్పినా హర్షించరు. పైగా మీ అమ్మకున్న మంచి పేరు పోతుంది. త్వరలో మేము ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోదామని అనుకున్నాము. అదే విషయం ఇవాళ మాట్లాడదామని గంగాధరాన్ని రమ్మన్నాము. మీ అమ్మ మీ అందరికీ దూరంగా వెళ్ళడానికి ఏం చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాము. చిన్నదానమైన మమ్మల్ని క్షమించు
అని అంత పెద్ద ఆయన చేతులు జోడించి చెప్తుంటే ఏమనాలో తెలియక అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది. అంతవరకు మనసులో రగులుతున్న అగ్ని ఒక్కసారిగా చప్పగా చల్లారిపోయింది. తన భర్త గురించి, తల్లి గురించి,

ఎంత తప్పుగా ఆలోచించింది, తాను ఆలోచించినవన్నీ ఎంత తప్పు అని అనిపించి పశ్చాత్తాపంతో కరిగి నీరైపోయింది. వెంటనే గంగాధరం చూస్తూ చేతులు జోడించి, ఏమండి నన్ను క్షమించండి, మా అమ్మ ఫోన్లో మీ ఇద్దరు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అని విని మీ ఇద్దరిని అపార్థం చేసుకున్నాను, ఈ బాధ భరించలేక చచ్చిపోదాం అనుకున్నాను అని ఏడుస్తూ, అమ్మ నన్ను క్షమించమ్మా అని బోరు ఏడుస్తూ రాజమ్మని చుట్టుకుంది. గంగాధర్ అక్కడ టేబుల్ మీద ఉన్న నీళ్ళ సీసా తీసుకుని, సీత కాసి నీళ్లు తాగు, అయ్యో ఏడోకు అని అంటూ రాజమ్మ పొదివి పట్టుకుని సీతను చేయిపట్టి తన పక్కన కూర్చోబెట్టుకుని మంచిని తాగించాడు. నీళ్లు తాగినా దుఃఖం ఆగటం లేదు సీతకు. ఎంతో ఓదార్చాక కాస్త తెప్పరిల్లింది. అమ్మా నన్ను క్షమించమ్మా అని అంటున్న కూతురుని చూసి, ఇందులోని తప్పులే తల్లి, తప్పంతా నాదే. నేను పని చేసుకునేప్పుడు ఫోన్ వస్తే అలా చెవికి ఆనించుకుని పని చేసుకుంటూ మాట్లాడతాను. రికార్డింగ్ బటన్ ఒత్తుకుని మాటలు రికార్డ్ అయి ఉంటాయి. అలా ఎవరు కాల్ చేసినా అన్ని కాల్స్ రికార్డ్ అయిపోతున్నాయి, అది తెలుసు నాకు. కానీ డిలీట్ చేసి సెట్టింగ్ మారుద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. అయినా నేను మీకు తెలియకుండా తప్పు చేశాను. కానీ నా కూతురు జీవితంలో

0: మాట్లాడతాను. రికార్డింగ్ బటన్ ఒత్తుకుని మాటలు రికార్డ్ అయి ఉంటాయి. అలా ఎవరు కాల్ చేసినా అన్ని కాల్స్ రికార్డ్ అయిపోతున్నాయి. అది తెలుసు నాకు, కానీ డిలీట్ చేసి సెట్టింగ్ మారుద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. అయినా నేను మీకు తెలియకుండా తప్పు చేశాను. కానీ నా కూతురు జీవితంలో నిప్పులు పోసేంత పాపాత్మరాలను కానమ్మా అని ఏడుస్తున్న తల్లిని ఉద్దేశించి, నువ్వు చేసిన తప్పు కాదమ్మా, అలా అనుకోకు అమ్మా. నీ అల్లుడు చాలా మంచి అల్లుడు, దేవుడు. నీ కొడుకులు లేకుండా నీ కష్టాలు అర్థం చేసుకున్నాడు. నువ్వు పెద్దనాన్నగారు తప్పేం చేయలేదు. నాన్న లేకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లిళ్ళు చేశావు, పురుళ్ళు పోసావు, పిల్లల బాధ్యతలు సక్రమంగా నెరవేర్చావు. పెద్దనాన్నగారు వంటి వ్యక్తి నీకు లభించిన అదృష్టం. మీరెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ తెలియకపోయినా కనీసం అక్కలకి బావలకి ఈ విషయం తెలియచేద్దాం. ఇలా దొంగచాటుగా కలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు అనుకున్నట్లుగానే దూరంగా ఉండండి. మమ్మల్ని చూడాలనిపించినప్పుడు మా దగ్గర రావచ్చు, మేము కూడా అలాగే వస్తాము. మా ఆయన అల్లుడైనా కొడుకులను ఆదరించి మాకన్నా బాగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని. ఇంత మంచి పని చేస్తే మేము ఎందుకు వద్దంటాము? పెద్దనాన్నగారు కూడా అందరికీ తెలిసిన వారే కదా, చాలా మంచివారు అని చెబుతున్న భార్యను చూసి పొంగిపోయాడు గంగాధర్. నిన్నటి నుండి నువ్వు ఎందుకు అలా ఉన్నావో అర్థం కాలేదు నాకు. ఇప్పుడు అర్థమైంది. మై గాడ్, కాల్ రికార్డ్ అవ్వడం, అవి నువ్వు వినడం, మానసికంగా నరకానుభవించడం చూసావా అత్తయ్య? ఈ ఫోన్ కాల్స్ రికార్డింగ్ అవ్వడం వల్ల మానసికంగా ఎంత నలిగిపోయిందో మన సీత, ఎంత ప్రమాదం తప్పిందో. ఒకవేళ ఆవేశంలో తను ఏమైనా చేసుకుంటే మనం ఎంత బాధపడేవాళ్ళమో. మనం ఒకటి అనుకుంటే మరొకటి అయ్యేది. ఏది ఏమైనా ఫోన్స్ మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాటకి అనర్థాలు వస్తాయో ఎవరికీ తెలియదు. సీత, ఐ లవ్ యూ డార్లింగ్. నీ రాముడు ఇక్కడ, కలలో కూడా నీకు అన్యాయం చేయను, నన్ను నమ్ము అని చెంతకొచ్చి దగ్గర తీసుకుని గంగాధర్ చేతుల్లో ఇమిడిపోయి సిగ్గుతో తలవాల్చింది సీత. రాఘవరావు, రాజమ్మ సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. రాఘవరావు చాలా సంతోషంగా, నువ్వు కూడా మమ్మల్ని తప్పు పట్టకుండా అర్థం చేసుకున్నావు. మీ అందరూ నాకు కొండంత బలం. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నా నాకు ఇంత పెద్ద కుటుంబం ఏర్పడింది. ఇంకా మా గురించి ఎవరేమనుకున్నా నాకు భయం లేదు. రేపే రాణిని, దేవిని, ప్రభాకర్ని, రాముని పిలిచి మాట్లాడదాము. వారు కూడా ఇలా అర్థం చేసుకుంటే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని అన్న రాఘవయ్య మాటలకు, అదంతా మేము చూసుకుంటాంలే మామయ్య. ఇవాళ రాత్రే మన వాళ్ళందరికీ కాన్ఫరెన్స్ కాల్తో మాట్లాడి వారికి ఈ విషయాలని చెప్పి రేపు అందరినీ రమ్మంటాను. రేపు మనందరం ఒక పండుగలా జరుపుకోవాలి కుటుంబంతో కలిసి అన్నాడు గంగాధర్. అతని మాటలకు అవునన్నట్లుగా తలుపుతో ఆనందంగా చప్పట్లు కొట్టింది సీత.
1: సిహెచ్ కామేశ్వరి గారి కథానిక మంచి అల్లుడు విన్నాం ఇంతవరకు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. చిత్రగీతాలు వినే ముందు వాణిజ్య సందేశాలు కూడా. ముందు ఒక పాఠం.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్ తో.
2: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీష్ హిందుస్థానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

మీరు విన్న పాట దేవతా చిత్రం కోసం ఘంటసాల గారు పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.

0: श्रोते हो, 1 जुलै ते 7 जुलै या एका सप्ताहात साजऱ्या होणाऱ्या वन महोत्सवाच्या निमित्ताने आताच आपण विशेष कार्यक्रम ऐकलात, एक पाऊल पुढे वृक्ष संवर्धनाकडे. लेखन आणि निवेदन होतं मेघन ढवू आणि सोनाली कुलकर्णी यांचं, सादरकर्त्या सीमा कुमारी. हा कार्यक्रम आकाशवाणीच्या हैदराबाद केंद्रावरून प्रसारित करण्यात आला. आणि श्रोते हो, याबरोबरच आजचा आपला मराठी कार्यक्रम निशिगंध समाप्त होत आहे. पुन्हा भेट आहेच आपल्या नवीन विषयासह नवीन उत्साहात याच आठवड्यात बुधवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत मेघनाचा नमस्कार.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
2: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
2: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
6: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. UTI పెన్షన్ ఫండ్ వారి NPS అనేది PFRDA చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. UTI పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
9: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
10: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
11: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
12: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
13: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో

0: బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే 9వ తేదీన సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు ఈ అంశం మీద ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మమత గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సరియైన ప్రామాణికమైన సలహాలు, సమాధానాలు అందిస్తారు. ఆసక్తి కలిగిన రైతులు మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, సమగ్రమైన సంపూర్ణమైన సలహాలు పొందడానికి ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు, ఎస్టీడీ కోడ్ మీకు తెలిసిందే, అయినా మరొక్కసారి తెలియచేస్తాను, 040. ఈ ఎస్టీడీ కోడ్ను జత చేసి 23240852 ఇంకొక నెంబర్ 23240853 ఈ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మీరు సమాధానాలు పొందొచ్చు. మీతో నేరుగా మాట్లాడతారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మమత గారు. ఫోన్ నెంబర్లు మరొకసారి తెలియచేస్తాను. 040 ఇది ఎస్టీడీ కోడ్, 2324 08 52 2324 08 53 ఈ నెంబర్లకి ఫోన్ చేయొచ్చు. ఈ గురువారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
3: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
3: అన్నీ తానై,
2: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
3: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి
3: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
1: ఆకాశవాణి సమయం 3:00, వార్తల ముఖ్యాంశాలు విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జగజీవన్ రామ్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రాష్ట విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని 5 గిరిజన గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జనసమితి పార్టీ కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని కోరింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్లలోనే సంక్షేమం అభివృద్దికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ములుగు జిల్లాలో పర్యటిస్తారని మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. సమ్మక్క సారలమని దర్శించుకుని 6,000 కోట్లకు పైగా పంచాయతీరాజ్ శాఖ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. హనుమకొండ జిల్లా కాజీపేట అయోధ్యపురంలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవతో కలిసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డులో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. స్థానిక మార్కెట్ చైర్మన్ అవినీతిపై బహిరంగ చర్చ జరపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఫీఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించింది.

ఉండగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్ను ఓడించింది. రాష్ట్రంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3:03 దాటి 7 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకి 406.5 మీటర్లు 728 కిలోహెర్ట్స్ మీడియం వైపు మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కెలెహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కెలెహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఈకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి పనులను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. కన్నెపల్లి పంప్ హౌస్లో 2 పంపులు స్టార్ట్ చేస్తే తెలంగాణ సుభిక్షం అవుతుందని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో సీరో ఫార్మా ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుత్తుల శ్రీధర్బాబు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ లాంచ్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చునని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కనీస అవగాహన లేని మంత్రులు ప్రాజెక్టును నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులను హైడ్రా జీహెచ్ఎంసీ కమిషనర్ ఏవీ రంగనాథ్, ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా నేతృత్వంలో అధికారుల బృందం ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ తక్కువ ధరల విమానయాన సంస్థ ఫ్లైడీల్ భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్ రియాద్ మార్గంలో ప్రారంభమైన తొలి విమాన సర్వీస్ను జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందవారు.

ఎవరైనా పట్టమనంగా వారు వెళ్తున్నారు శివుడే లేదు శివరంజల కోట పార్వతమ్మే లేదు పంచన్నగిరులే ఓ రామ రామ కథ కళా బృందము రెండో భాగం సంధ్యారాణి కథ జనవరి

దానికి కొడుకు తోడ బిడ్డ ఎప్పుడైతే పుట్టాను ఆ కోడలు రమాదేవి బగ్గు బగ్గున పెడుతుంది, జగ్గు జగ్గున పెడుతుంది అని నోట్ల మన వాడ అసంటి యొక్క భర్తను ఓనిస్తలేదు. పిలిచింది అగో చెల్లెంటవో ఒక తల్లెంటవో ఒక ముండ కొడుక అని చెప్పింది. పిల్ల మాటలు పట్టుకున్నాడు పట్టుకున్నాడు అవ్వంట ఊతలేడు చెల్లంట ఊతలేడు. ఆ రాజాకర్ రాజు సురేంద్ర మహారాజు రాజుల కదిరికాన్నేమో అన్న సంతర్భం

0: ఎత్తలేదు పశ్చిమాలిన తరాలు పసివేగుల తల్లి. ఆ 7 రోజుల బిడ్డలు ఎత్తుకొని అగో ఇప్పుడే నా కొడుకు కోడలు నా భర్త దగ్గరికి పోతానని. అగో బిడ్డను ఎత్తుకొని కొడుకు మాలకు కోడలు మాలకు భర్త మాలు కత్తున్నదట సుశీల రాణి.
1: అన్న తల్లి బిడ్డను ఎత్తుకున్నది నా కొడుకున్న తవలు పట్టుకొని పోతా నా కోడలున్న తవలు పట్టుకొని పోతానని. అగో అవలాల నా భర్త బయటికి పోతా నా భర్త చేతిలో వెళ్తానని ఆ కన్నా.

తీసుకుంటా ఆ తల్లి సుశీల రాణి భర్త చేతుల పెట్టంగా నా బిడ్డ నేను వెళ్ళిపోతుంది నా బిడ్డ 21 రోజు దాకా బతికిన బిడ్డ నీ పేరు పెట్టుకుందిన బిడ్డ నీ పురుడు దొత్తిన బిడ్డ ఆ బాగిలేకు లేదు బిడ్డ బాగి నాకు లేదని చెప్పి భర్త చేతి లోపల పెట్టింది కన్న తల్లి పేరు పిలుస్తనే కల్లా కయుగం పిలుస్తాని కన్న బిడ్డ పేరు సక్కని కన్న సంధ్యారాణి సంధ్యారాణి సంధ్యారాణి అని మూడు సార్లు అని భర్త చేతిలో పెట్టి విలవిల కొట్టుకొని పాన విడిసిందయ్యా కన్న తల్లి రామారాజు కళ్ళ చూసిండు దేవి దేవి నా తోడు వాసిపోతున్నావు బాబా నా తోడు వాసిపోతున్నావు బాబా హాగో వాళ్ళు మొగల బంధం అంటే అది చిన్నది కాదు బామా భార్య భర్తల బంధము ఆలు మొగల జంట ఆగం చేసిపోతున్నావు ఇద్దరు ఆలు మొగల జంట ఇడగొట్టిపో

ఈడగొట్టి పోతివా బామా, నా పక్క నువ్వాసి నీ పక్క నేను వస్తున్నా. పొద్దుకూకిన కాడ నేనున్నానమ్మా, పొద్దు వరుసల కాడ నువ్వున్నావమ్మా. నిమిషాల పాపానికి భార్య అయినావు గాని కన్న తల్లి ప్రేమనే సుశీల. కట్టం చేసొచ్చిన్నాడు నా భర్త, కట్టం ఎక్కువైందని సల్లటి నీళ్ళిచ్చి కాళ్ళొచ్చిన పుణ్యాన దేవతమమ్మ. అంటారు నా తల్లులాల ఎంతదండి, మగవనికైనా కన్న తల్లన్న కావాలంటారు, కట్టుకున్న భార్యన్న కావాలంటారు. రాజాక రాజు భార్య మీద వాడి అడవిల్లు ఏడిచినట్టు ఏడుతుంటే సావు వార్త తొందరగా తెలుస్తుందా. పట్నం మీద మంది అందరు ఉరికత్తుండ్రు నా తల్లులాలు, పట్నం మీద మంది అందరు ఉరికత్తుంటే గప్పుడు కన్న కొడుకు చూసిండు, కోడలు చూసిండు, అయ్యో మా అవ్వ దావనే తెచ్చిందట, పూర్ణివేవులు పెంచాలి, అగ్గోలు పట్టాలి, పాడుముండ జ్యేష్టముండ దోడుముండ మూల నక్షత్రాన మూడో పాదాన పుట్టింది భగవంతు, అది పుడతా పుడతానే ఎవరు మింగిందంటే పెరగంగా ఎంత మందిని మింగుతాదో. అది అయ్యగండమే ఉన్నదో, అవ్వగండమే ఉన్నదో, అన్నగండమే ఉన్నదో, వదినగండమే ఉన్నదో. నమ్మాటలు పట్టుకోని పపకారం ఉండ కొడుకు సత్త శీలమారాజు, అత్తగారింటికి వెళ్ళిపోతుండ

ఉమ్మడికాయ అంత తాళం వేసిండు. భార్య భర్తలు ఎప్పుడైతే అత్తగారి ఇల్లు కడకంగా పరిపట్నానికి వెళ్ళిపోతున్నారు, అంగరత్తులు గాని కొడుకత్తలేడు, కోడలు దత్తలేదు, ఎక్కడ పోతే వీర కొడుక, 10 మంది కొడుకులు లేకపోయ, 10 మంది బిడ్డలు లేకపోయ, లేక లేక ఒక్కని వీర కొడుక. ఇంటి ముంగడికి వచ్చే వరకు గుమ్మడికి అంత తాళం కనిపిస్తుంది. అందుకే అంటారు నా తల్లులారా, కొడుకులు కొట్టేది తెలవది, తిట్టేది తెలవది, పెట్టేది తెలవది, గాని సచ్చినాడు మాత్రం అగ్గిపెట్టాలంటారు. తన తండ్రి గుండె చెరువు అవుతుంది, మందందరు తెల్లార్త సరిపీలుగైతే తల్లి అగ్గోలు పడతారు రాజా అంటుంటే. ఆనాడు కొప్పుకొని బిడ్డను కనుకున్నది కనుక 7 రోజుల బిడ్డ సంధ్య రాని చేతనే కట్ట ముట్టిస్తానన్నాడు. కాలం లోపల బిడ్డలు అగ్గిపెట్టే తప్పులే అని చెప్పి దివనార్తి పెట్టిండు. అప్పుడే నాయన కుమ్మరింటి కుండది ఎత్తురు, శాలింటి బట్టలు ఎత్తురు, కోటింటి పేలాలు ఎత్తురు, మాదిగి దప్పు సప్పుడు ఎత్తురు, బ్యాగర్ వాళ్ళు పాడగడుతున్నారాటాలు రెండే నిలువలాట. తల్లి ముత్తైద సావు వచ్చింది, ముత్తైద సావు అందరికి రాదు, అది కోట్ల కోలకు నూట్ల కోలకత్తదాట. ఓడి బియ్యం పోసుకొని పాడ లోపల వండ పెట్టుకొని కర్ణ బిడ్డలు ఎత్తుకొని కుమ్మరి కుండ భుజాన వచ్చిండు రాజాకరాజు సురేంద్ర మహారాజు. ఎవరి కొడుకులు, ఎవరి బిడ్డలు, ఎవరి అన్నదమ్ములు, ఎవరి

0: పద్నాలుగు గడ్డకు చేరచ్చేది మూడు తొమ్మల జాల దింపుడు గల్లం ఎత్తున్నారమ్మ. పసుపు కుంకుమ కలిపిన కొనగొంగు బియ్యం కింద వస్తున్నారు. కట్నాల గడ్డ శ్మశాన వాడిక వైకుంఠ ధామం లోపల ఏడంత్రాల కట్నం లోపల బాజన వండబెట్టి రాజాకరాజు సురేంద్ర మహారాజు కుమ్మరకుండ భుజాను పెట్టుకుని ఐసుట్లు పురం తిరిగి వలంపుర తిరిగి కుండ కింద ఎత్తేసి అదో కట్నానికి అగ్గి పెడుతుండయ్యా ఓ పెద్దల ఇంటికొచ్చిండు దీపం ముట్టించి గంగల దానం చేసి ఇంటికొచ్చి దీపం ముట్టించి బామాని రూపం చూపి మన మొక్కిండు. మూడు రోజుల పిట్టకు పెడుతుండు పదకొండు రోజుల దినకర్మ ఎత్తుండు నాయన్న కొడుకు కోడలు అత్తలేరా అన్నారు. పేరు మీద సౌర కళ్యాణం చేసుకొని ఊరంతా అన్న సంతర్పణ పెట్టినాడు. ఎత్తు సుశోదార సుశీల రాణి ఫోటో వేపించిండు నాయన్న సుష్ఠులు సుధిగతులు వాపుకోని బిడ్డను పెంచుతున్నాడట గాచక్రవర్తి. నాకు బిడ్డను వేస్తుంటే ఆయన ఆడికి నే రోజులు అవుతుంది. రోజులకు పుట్టినింటికి అయిన ఆ కోడల్ది అర్థం తోలుకొని ఏనాడైతే సురేంద్రపురి పట్నం వచ్చిండు. అయ్యో నా కొడుకు వచ్చినట్టు నా కోడలు వచ్చినట్టుంది. ఇప్పుడే నా 7 రోజుల 30 రోజుల బిడ్డను ఎత్తుకొని పోయి 7 రోజుల బిడ్డను ఎత్తుకొని పోయి కోడలు బేటి కోతనని చెప్పి ఆ రాజాక రాజు సురేంద్ర మహారాజు కోడలు బేటి కత్తున్నాడట నా తల్లులారు.
1: పట్టుకొని గా బిడ్డను ఎత్తుకొని సురేంద్ర రాజు

కొడుకు కోడలు మడ్డేశ్వరుండంగ ముసలితనానికి బిడ్డను అనుకున్నారు. అయినా అది పుట్టంగా నవ్వరు మింగింది, పెరగంగా ఎంత మందిని మింగుతుందో. ఆడుది చేస్తది ఉన్నది మూల నక్షత్రాన మూడో పాదాన పుట్టింది. మట్టి మంగళారం పుట్టు అమాస నాడు పుట్టింది గనక మంచి మాటకు మరణం లేదు, చెడ్డ మాటకు నీ శర్మం దిత్తున్నాను మామయ్య. అగో ఇప్పుడే నీ పేయి మీద సొమ్ములు సుమందాలు కింద పెట్టాలి. ఏడు సింపుల దోతి ఏడు సింపుల అంగి దొడుకున్నా పోర్నెత్తుకోని ఎల్ల

0: ఎక్కడ నన్ను సాదుకుంటా ఇంటి పిచ్చం పెట్టమంటున్నావు.
1: బిడ్డ నేను చంపేదాన్ని కాదు, నా బిడ్డ ప్రాణం తీసుకుని కాదు, నా బొంది లోపల ప్రాణం ఉన్నంత సేపు నా బిడ్డ ప్రాణం తీసుకుని కాదు, ఇంటి పిచ్చం పెడితే నేను వెళ్ళిపోతాను.
0: సంపాదించిన గడ్డ మూలకు ముక్కిపోతుందని పెడతారు అని మూడు పదాలు రకం ఎక్కువైంది. పాపకి అది ఉండరా మా దేవి దోషుల మన్ను తీసుకొచ్చి అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అని ఓడి లోపల పోసి తుప్పుకుని ఉంచింది కోడలు రమదేవి. కన్న తండ్రి కన్న చూసిండు కొడుక, నన్ను ఊరెళ్ళ కొడుతున్నావురా కొడుక, ఊరెళ్ళ కొడుతున్నావే కోడలా, మా వంట చూడకుంట కాలెత్తిదంతున్నావు, చెయ్యెత్తి కొడుతున్నావురా కొడుక, కాలెత్తిదంతున్నావురా కోడలా. నా కొడుక సత్యశీల రాజా, నీకు తండ్రి ప్రేమేమి తెలుసురా కొడుకో, నీకు తల్లి ప్రేమేం తెలుసురా కొడుక, తల్లిది మాంసం అంటారా కొడుక, తండ్రిది బొక్క అంటారా కొడుక, నీకు పెళ్ళామి పెద్ద గురువైన ఆదిరా కొడుకో, నీకు రాగి గట్టె చెల్లె లేదా అని కొడుక, ప్రాణాల గొప్ప కోరిమి అవ్వా చెల్లెలు కన్నా కూరెళ్ళ కొడుతున్నారు నా కొడుక.

0: లుక లుక లుక లుక పురుగులు మళ్ళను వడాలరా నా కొడుక. ఈ దేశం నీకుండక పోని, ఈ రాజ్యం నీకుండక పోనరా కొడుక, నాకన్నా ఏడెక్కల ఏడెత్తల ఏడుమ్మల ఎక్కువ కష్టం రావాలి కొడుక అని చెప్పి ఏడు దోషుల మన్ను తీసిండు, 14 దోషుల మన్ను గది కావాలని చెప్పి శాపన పెట్టిండమ్మా. అందుకే అంటారు ఇప్పటికైనా ఎప్పటికైనా అవ్వాలా, ఏ తల్లి కొడుకుని ఎన్ని మాటలు తిట్టినగాలి తలగై అటగాది, జన్మనిచ్చిన కన్న తండ్రి అనకనక ఒక్క మాట అన్నా అది గోడకేసిన సున్నం ఎటువంటిదో తండ్రి శాపన కసంటిదాట. నా కొడుక ఇక నువ్వు సల్లా బతుకుడ కొడుక, ఈ దేశం ఉండద్ది, ఈ రాజ్యం ఉండద్ర నా కొడుక, ఏళ్దామంటే రాజ్యాలు ఉండక పోచుకొని ఎత్తుక తిరుతందుకు ఊళ్ళు కరువు ఉంటాయా అని చెప్పి కలకల కన్నీరు తీసుకుంటా కన్న బిడ్డ సంధ్యా రాన్ని ఎత్తుకొని అడవి తొవ్వలు పట్టుకొని బయలుపోతున్నాడట గా చక్రవర్తి
1: ఓడి కట్టుకొని.

0: చేస్తే
1: ఓ
0: తల్లి కంకడి గట్టుకెత్తుంది, ఓ తల్లి ముంతడు గంజి వస్తున్నదమ్మా. అగో అడవి లోపల తిరుక్కుంటారు, అనుమల్ల గుడి కాడు ఉంటే పపకారం ఉండా, కోడలు రమాదే వచ్చింది, ఊరు నాదైనప్పుడు ఈ దేశం నాదైనప్పుడు అనుమల్ల గుడి నాది కాదని చెప్పి మెడల మీద కట్టె పెట్టి ఆత్మరాత్రి ఊరెల్ల కొడుతుందయ్యా కోడలు రమదేవి. భగవంతా ఎక్కడ పోదామే నా బిడ్డ సంధ్యవ్వా, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కాట అని చెప్పి కలకల కలకల కలకల కన్నీరు తీసుకుంటా అడవి తప్పులు పట్టుకుని రాజాకు రాజు పోతుంటే చెల్ రామ

కన్న బిడ్డను ఎత్తుకొని రాజాక రాజు కల కల కల కల కన్నీరు తీసుకుంటే కొట్టేటి ఎండల్లో పెట్టేడు గాలుల్లా. అగో ఎక్కడో నాయన ఎక్కడ పోదు ఏ దేశం పోదువా అని ముంగటి ఉరుగాలి పోలే సంకజోలకు తొరవలేదు. ఏందామంటే రాజ్యాలు లేకపోతుండొచ్చు కానీ ఎత్తుక తిన తనుకూలు కరువు ఉంటాయి అని చెప్పి తిరుక్కుంటా వస్తుండే వచ్చేది తొవ్వలోపల తవ్వల చావల మంద కనిపించింది ఆ చక్రవర్తికి. ఆవుల మంద ఎప్పుడైతే కనిపించిందని అయినా ఆ ఆవుల మంద కాడ కులాన గొల్లరామన్ ఉన్నాడు. ఆ గొల్లరామన్న కాడ కన్నబిడ్డ సంధ్యారాన్ని వండబెట్టిండు.

0: నైవేద్యం సమర్పయామి పార్వతీం జలాకోనియే.
1: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ, ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబర్కు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా ఆది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినబోతున్న పాట గణేష్ చిత్రం కోసం శ్రీ మధుమిత ఆలపించింది. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కిజే మేయర్.

చిత్రసీమలో ఇప్పుడు మన్మధుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: చిత్రసీమలో మీరింతవరకు సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, మిరప పంటలో సమగ్ర నిర్వహణ పద్ధతులు అంశానికి సంబంధించిన వివరాలు, 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్ గారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2324085252, 2324085353, ఎస్టీడీ కోడ్ 040. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంక దినకర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. 8:03 ఇంగ్లీష్ టాక్స్ అండ్ ఇంటర్వ్యూస్ కార్యక్రమంలో భాగంగా బాబు జగజ్జీవన్ రామ్ ది టార్చ్ బెరర్ ఆఫ్ సోషల్ జస్టిస్, జయంతి ఉప్పలగారి ఆంగ్ల ప్రసంగం, ఇంకా వరల్డ్ జూనోసిస్ డే గురించి డాక్టర్ రాహుల్ నారంగ్ గారితో పరిచయం ఉంటుంది. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, అంపోలు మురళీకృష్ణ గారి వయలిన్ సోలో వాద్యం, పి సతీష్ కుమార్ మృదంగ సహకారం అందిస్తారు.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సంయమనం గురించి శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు, త్యాగరాజస్వామి కీర్తనలు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, రెట్టింపు ఆదాయానికి మలబరు వేప సాగు అంశానికి సంబంధించిన వివరాలు 7:00 వికారాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ పి నరేందర్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో తెగింపు కథానిక వినిపిస్తున్నవారు డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగ ఈ అంశాన్ని గురించి ధన్పాల్ గౌతమ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వెమిడిపాటి లలిత గారి గానం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమం, డి గాయత్రి రెడ్డి గారి వయలిన్ వాద్యం. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి గీతాంజలి పరాంజపే మరియు శ్రీమతి చంచల్ శ్రీవాత్సవ గారిలో ఆలపించే గీతాలు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో వనమహోత్సవం వారోత్సవాలలో భాగంగా పర్యావరణ పరిరక్షణ శ్రీమతి అనురాధ తీర్థాల గారి ప్రసంగం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం వారు. 6:50 వ్యవసాయ సూచనలు, సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యత వివరాలు. 7:15 ఇల్లు వాకిలిలో రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా స్థానంలో జరిగిన పెరటి నాటుకోళ్ల పెంపకంపై

0: Ali Khamenei. Khamenei's flag-draped coffin, along with those of several family members, was carried on a truck decorated to resemble the ornate lattice work surrounding the shrine of an imam. They were killed in an airstrike on the 28th of February at the outset of the war launched by Israel and the United States. The massive turnout was encouraged by Iran's theocratic leadership to as a show of national unity and strength. And that is the end of this news bulletin.
1: Akashvani ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
3: PLI है ना?
4: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీళ్లు వదలకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని సూచించారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలను మరింతగా తీర్చిదిద్దాలని, తారామతి బారాదరి మరింత ఆకర్షణీయంగా అభివృద్ది చేయాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా మార్కు మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో సిరోఫార్మా ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి నివారణకు మన రాష్ట్రం నుంచే పరిశోధనలు, ఔషధాల తయారీ చేపట్టడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్హౌస్లో 2 పంపులు స్టార్ట్ చేస్తే తెలంగాణ సుభిక్షమవుతుందని చెప్పినా రాష్ట ప్రభుత్వం నీళ్లివ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విమర్శించారు. కాళేశ్వరం వద్ద 1 లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, తమ పార్టీపై కోపంతో రైతులను వేధించొద్దని హితవు పలికారు. హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్టలో పర్యటించిన మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని విమర్శించారు.
6: కేవలం 70 TMG నీళ్లు పంప్ చేసినారు మేడిగడ నుంచి. అది కూడా పైనుంచి ఎల్లంపల్లికి నీళ్లు వచ్చినప్పుడు రిలీజ్ చేసి వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ ఖర్చు పెట్టినారు. కేంద్రం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు
5: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా పనిచేయాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట డీజీపీ సివి ఆనంద్ పోలీసులు సిబ్బందిని ఆదేశించారు. వేగవంతమైన సేవలు అందించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్టేషన్ భవనాన్ని డీజీపీ ఈరోజు ప్రారంభించారు. గంజాయి రవాణా, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు.

0: డ్రగ్స్ పైన పోరాటం లాంటిది చేయకపోతే మన అందరికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినంగా ఉంటుందని, మన యువకులు వచ్చే తరం ఏదైతే ఉందో వారికి కూడా దానికి బానిసలు కాకుండా చర్యలు చాలా తీసుకోవాలి.
1: నాగర్ కర్నూల్ జిల్లాలో ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో పెడుతూ ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడంపై రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ డ్రామాలాడుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. డ్యాం భద్రతపై ఎన్డీఎస్ఏ స్పష్టత ఇచ్చినా రాష్ట ప్రభుత్వం రిపేర్ పనులు ప్రారంభించలేదని, గత ప్రభుత్వ అవినీతిపై కఠిన చర్యలు తీసుకోకుండా నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుందని ఆరోపించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్లో హైడ్రా పేరుతో కేవలం పేదవాళ్ల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్న ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి చెందిన అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్దిలో మరింత ముందంజలో నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుంచి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో 13 కోట్ల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. విధి నిర్వహణలో సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. వర్షాకాలం దృష్ట్యా సిబ్బందికి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. పోలీస్ సిబ్బంది ప్రజల రక్షణ కోసం 24 గంటలు కష్టపడుతుంటారని, వారి సంక్షేమం ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. స్వచ్ఛ కలెక్టరేట్ అందరి బాధ్యత అని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. వ్యర్థాలు సక్రమంగా వేరుచేసి కలెక్టర్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా స్వచ్ఛ మెదక్ తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు కంకణబద్దులై పనిచేయాలన్నారు. గ్రామాల సమగ్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కేంద్ర నిధులతోనే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా బోయినపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లను ఎంపీ ప్రారంభించారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట విభజన సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని 5 గిరిజన గ్రామ పంచాయతీలను అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జనసమితి కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు మూల నాగిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై సత్వరమే సమావేశమై ఆ 5 గ్రామ పంచాయతీలను ఆంధ్ర నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలను ప్రణాళికాబద్దంగా సాధించాలని కమిషనర్ టి వెంకన్న అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పన్ను వసూళ్ల పురోగతిపై ఈరోజు సర్కిళ్ల వారీగా సమీక్ష చేశారు. ఆశించిన స్థాయిలో పురోగతి నమోదు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ తక్కువ ధరల విమానయాన సంస్థ ఫ్లైడీల్ భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్, రియాద్ మార్గంలో ప్రారంభమైన ఈ తొలి విమాన సర్వీసుకు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘన స్వాగతం పలికింది. పెంపుడు శునకాలు, పిల్లలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమానికి జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి

అధికారి డాక్టర్ యాకూబ్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య త్రిదేశీయ హింద ప్రశాంత ప్రవాసస్య ప్రథమే చరణే ఇండోనేషియా దేశస్య జకార్తాయాం సంప్రాప్తవాన్. కేంద్రీయ గృహ సహకారితా మంత్రి అమిత షాహ అవదత్ యత్ సహకార ఆందోళనం పరిష్కార అంకీకరణ వ్యావసాయిక ప్రబంధనానాం మాధ్యమేన విస్తారస్య నూతనే చరణే ప్రవిశతి. భగవతః జగన్నాథస్య రథయాత్రాయాః అవసరే త్రిశతాధికాని విశేష రేలయానాని ప్రచాలయిష్యంతే ఇతి రేలమంత్రి అశ్విని వైష్ణవః ప్రావోచత్. భారత ఋతువిభాగేన అద్య గుజరాత్, కొంకణ, గోవా, మధ్యప్రదేశ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రదేశేషు అతివృష్ట్యై రక్తవర్ణీయా సంచేతనా ప్రసారితా అస్తి. అపి చ ఫీఫా విశ్వకప్ క్రీడాయాం పుర్తగాలదేశః స్పెన్ దేశం రౌండ్ ఆఫ్ 16 ఇత్యస్యాం క్రీడాయాం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య త్రిదేశీయ హింద ప్రశాంత ప్రవాసస్య ప్రథమే చరణే ఇండోనేషియా దేశస్య రాజధాన్యాం జకార్తాయాం సంప్రాప్తవాన్. జకార్తా విమానపత్తనే ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా ప్రవోవో సుబియాంతో ఇత్యమునా స్వయం ఉపస్థాయ ప్రధానమంత్రిణః భవ్యం స్వాగతం విహితం. తత్ర స్థానీయ సముదాయేన ప్రవాసీ భారతీయైశ్చ పారంపరిక సాంస్కృతిక ప్రస్తుతిభిః సహ తస్య ఉత్సాహపూర్ణం అభినందనం కృతం. అష్టాదశాధికద్విసహస్రతమవర్షాత్ ద్విపక్షీయ సంబంధానాం వ్యాపక రణనీతిక సహయోగస్తరస్య ప్రాప్తేః పరం ప్రధానమంత్రిణః ఇయం ప్రథమా ద్విపక్షీయ యాత్రా అస్తి. శ్రీమోదీ ప్రవాసే రాష్ట్రపతినా ప్రవోవో ఇత్యమునా సాకం ద్విపక్షీయ వార్తాం విధాయ సంబంధానాం సమీక్షాం విధాస్యతి. సహైవ సాంస్కృతిక నగరే యోగ్యాకార్తా స్థితం ఐతిహాసికం ప్రంబానన్ మందిర పరిసరమపి ద్రక్ష్యతి, యత్ర భారత ఇండోనేషియా దేశౌ మిలిత్వా సంరక్షణ కార్యం కరిష్యతః. అత్రావసరే ప్రధానమంత్రి జకార్తా నగరే ప్రవాసీ భారతీయానాం సమూహమపి సంబోధయేత్. ప్రస్థానాత్ పూర్వం ప్రదత్తే స్వకీయ వక్తవ్యే తేన నిగదితం యత్ ప్రవాసోయం భారతస్య యాక్ట్ ఈస్ట్ నీతేః మహాసాగరీయ దృష్టికోణస్య సహైవ ముక్త హింద ప్రశాంత క్షేత్రస్య చ లక్ష్యం సుదృఢీకరిష్యతి. యాత్రాయాః ద్వితీయ చరణే అష్టదినాంకాత్ దశదినాంకం యావత్ ప్రధానమంత్రి ఆస్ట్రేలియా దేశస్య ప్రధానమంత్రిణః ఆంథనీ అల్బనీజ్ ఇత్యస్య నిమంత్రణం స్వీకృత్య మెల్బర్న్ నగరే గమిష్యతి, యత్ర సః రక్షా సురక్షా వ్యాపార నివేశ ఉచ్చ ప్రవిధి క్షేత్రేషు విస్తృత చర్చాం విధాస్యతి. సహైవ తృతీయ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖర సమ్మేళనే భాగం భజిష్యతి. అంతిమే చరణే జులై మాసస్య 10-11 దినాంకయోః సహ న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణః క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యస్య ఆవాహనే ఆక్లాండ్ నగరం ప్రాప్స్యతి. విగత చత్వారింశత్ వర్షేషు కస్యచిత్ భారతీయ ప్రధానమంత్రిణః ఇయం ప్రథమా న్యూజిలాండ్ యాత్రా వర్తతే, యత్ర ఆర్థిక వ్యాపారిక సహయోగం వర్ధయితుం మంత్రణా భవిష్యతి. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య ఆధ్యాత్మిక గురుం పవిత్రం పరమం దలాయిలామావర్యం తస్య 190వ జన్మదినే శుభాశయాః ప్రేషితాః. సామాజికాంతర్జాలీయే పటలే లిఖితే సందేశే శ్రీమోదీ అవదత్ యత్ తస్య శాంతేః సౌహార్దస్య చ సందేశః సంపూర్ణే విశ్వస్మిన్ జనానాం కృతే మార్గదర్శక శక్తిత్వేన విద్యతే. ప్రధానమంత్రి అవదత్ యత్ దలైలామావర్యస్య నైతికం ఆధ్యాత్మికం చ జీవనం వైశ్విక కళ్యాణార్థం తస్య ప్రతిబద్ధత.

0: आगत्य पुरुष एकल स्पर्धायाः प्रागुपान्त्य चक्रीय क्रीडायां प्रविष्टवान्। अग्रिमायां प्रागुपान्त्य चक्रीय क्रीडायां जोकोविच इत्येषः फेलिक्स ऑगर अलियासिमे इत्यनेन एलेजान्द्रे डेविडोविच फोकिना इत्यनेन सह सम्मुखीभूयात्। फीफा विश्वकप क्रीडायां पुर्तगाल देश स्पेन देशं राउंड ऑफ 16 इत्यस्यां क्रीडायां सम्मुखीकरिष्यति। अद्य मैक्सिको नगरस्य एजटेका क्रीडांगणे मैक्सिको देशस्य विरुद्धं नाटकीयतया 3-2 इत्यंकैः विजयं प्राप्य इंग्लैंड देश फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्य चक्रीय द्वन्द्वे प्रविष्टवान् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:30 ప్రకటించిన కార్యక్రమం వెంటనే ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, a program of learning for everyone.
3: ఇప్పుడు మీరు చరిత్ర నుండి యూజీ 2వ సంవత్సరం మరియు పీజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ శ్రీనివాస్ వడ్డానం వివరిస్తారు.
4: తెలుగు మాట్లాడే ప్రాంతాలను పరిపాలించిన రాజవంశాలలో కాకతీయుల స్థానం ప్రత్యేకమైంది. శాతవాహనుల తర్వాత పూర్వ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రాంతాన్ని పరిపాలించిన ఘనత కాకతీయులదే. వీరిద్దరి మధ్య పరిపాలించిన రాజవంశాలన్నీ కూడా దీనిలో కొన్ని ప్రాంతాలను మాత్రమే పాలించాయి. మాతృభూమిపై అమిత ప్రేమ కనబర్చిన గొప్ప చక్రవర్తులు కాకతీయులు. వీరేర్పరిచిన పరిపాలనా పద్ధతి, మత విలువలు, సాహిత్యం నేటి తరాలకు కూడా ఆదర్శప్రాయం. మొదట కాకతీయులు రాష్ట్రకూటులకు సైన్యాధికారులుగా ఉండేవారు. తర్వాత దశలో కళ్యాణి చాళుక్యుల కాలంలో కోట అధికారులుగా, పరిపాలకులుగా క్రమంగా ఎదిగారు. తదనంతర పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకొని స్వతంత్రులై 3 శతాబ్దాల పాటు హన్మకొండ, ఓరుగల్లు రాజధానులుగా చేసుకుని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను పరిపాలించారు. కాకతీయుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల గురించి సమకాలీన సాహిత్యం, ఇతర పురావస్తు ఆధారాల ద్వారా తెలుస్తుంది. కాకతీయుల కాలంలో వర్ణ వ్యవస్థ ఉండేది. సమాజం కులాలు, ఉపకులాలుగా విభజితమై ఉంది. బ్రాహ్మణులు సమాజంలో అత్యున్నత గౌరవం పొందేవారు. కులమత ఘర్షణలు కూడా అక్కడక్కడ జరిగాయని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. సమకాలీన చరిత్రకారులు, విదేశీ యాత్రికులు బరౌని, ఫెరిస్తా, మార్కోపోలో వంటి వారి రచనల ద్వారా ఆనాటి మత పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. పాశుపత, వీరశైవ సాంప్రదాయాల వ్యాప్తి వలన వివిధ మతాలకు చెందిన సిద్ధాంత గ్రంథాలు కూడా తెలుగు, సంస్కృతం భాషల్లో వచ్చాయి. ఇవి ఆనాటి మత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. బహుముఖంగా అభివృద్ధి చెందిన కాకతీయ సమాజంలో మతం నిర్ణయాత్మక అంశంగానూ, నిర్మాణాత్మక అంశంగానూ మారింది. దానివలన సాహిత్యంలోనూ, కట్టడాల్లోనూ మత ప్రభావం కనిపిస్తుంది. తొలి కాకతీయులు జైన మత దిగంబర శాఖను ఆదరించారు. వారు హన్మకొండలోని పద్మాక్షి గుడి నిర్మించారు. వీరి కాలంలో బౌద్ధమతం ఉన్నట్లు ఆధారాలున్నప్పటికీ పెద్దగా ప్రజాదరణ పొందలేదు. శైవమతం కాకతీయ ఆంధ్రలో ప్రజాదరణ పొందింది. 2వ బేత, 2వ ప్రోలలు శైవమతంలో కాలాముఖ శాఖలను ఆదరించారు. అయితే గణపద్దేవుని కాలం నాటికి పాశుపత శాఖ ప్రాముఖ్యంలోకొచ్చింది. దీనికి సంబంధించిన విశ్వేశ్వర శివాచార్య గణపద్దేవునికి రాజగురుగా వ్యవహరించారు. రుద్రమదేవి వేయించిన మల్కాపురం శాసనం ద్వారా పాశుపత శాఖ విస్తరణను, ఆంధ్రదేశంలోని గోలఖీమఠ కార్యకలాపాలను తెలుసుకోవచ్చు. ఈ కాలంలోనే శైవమత మరో శాఖ, ఆరాధ్య శైవ శాఖ ప్రాచీనంలోకొచ్చింది. దీనికి మల్లికార్జున పండితులు గురువుగా వ్యవహరించారు. కాకతీయ రాజులు, అధికారులు శైవమతాన్ని ఆదరించారు. ఆంధ్రదేశంలో కాలాముఖ, కాపాలిక, పాశుపత, ఆరాధ్య శైవ, వీరశైవలు శైవమతానికి ఉపశాఖలుగా ఉన్నాయి. ఈ కాలంలో రాజులు, అధికారులు, ధనవంతులు అనేక శైవ దేవాలయాలను కూడా నిర్మించారు. ఆనాడు మహాశివరాత్రిని ఘనంగా జరుపుకునేవారు. అలంపూర్, ఐనవోలు, వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి, శనిగారం, హనుమకొండ, పాలంపేట, పానుగల్ పచ్చల సోమేశ్వరాలయాలు ప్రధాన శైవ క్షేత్రాలుగా ఉన్నాయి. పాశుపత శాఖ కూడా ప్రాచుర్యంలో ఉంది. పుష్పగిరి, శ్రీపర్వతం, త్రిపురాంతకం, భట్టిప్రోలు, ద్రాక్షారామం ఆనాటి శైవ గోలక మఠాలు. గోలకమఠ అధికారిని స్థానపతి అనేవారు. కాకతీయుల

రాజధాని ఓరుగల్లులో స్వయంభూ దేవాలయమనే గొప్ప శివాలయం ఉండేదని, అది కాకతీయుల నిత్య పూజాస్థలమని ఆనాటి సాహిత్యాధారాల ద్వారా తెలుస్తోంది. దీంతోపాటు ఆనాడు హన్మకొండలోని రుద్రేశ్వరుని 1000 స్తంభాల గుడి, పద్మాక్షి గుడి, ప్రసన్న కేశవ గుడులు ప్రధానమైనవి. అదేవిధంగా పాలంపేట, పిల్లలమర్రి, ఘన్పూర్, నగునూర్, నాగులపాడు ఈ కాలంలో కాకతీయులు నిర్మించిన ప్రధాన దేవాలయాలు. విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్రీయంలో ఆంధ్రదేశాన్ని కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలలో 3 శివలింగాలు ఉండడం వల్ల త్రిలింగదేశం అన్నాడు. శ్రీశైలానికి త్రిపురాంతకం, సిద్ధవటం, అలంపూర్, ఉమామహేశ్వరంలు 4 ద్వారాలుగా ఉన్నాయి. ఇక అమరావతి, ద్రాక్షారామం, భీమేశ్వరం, పాలకొల్లు, భీమవరం సమీపంలోని కుమారరామాలు పంచారామాలుగా ఉన్నాయి. సింహాచలం నరసింహ దేవాలయం, సర్పవరం భావనారాయణ స్వామి దేవాలయం, శ్రీకాకుళం విష్ణుదేవాలయం, ధర్మపురి నరసింహ దేవాలయం, మోపూరు, నిడదవోలు, నెల్లూరు.

కొల్లు, భీమవరం సమీపంలోని కుమారరామాలు పంచారామాలుగా ఉన్నాయి. సింహాచలం నరసింహ దేవాలయం, సర్పవరం భావనారాయణ స్వామి దేవాలయం, శ్రీకాకుళం విష్ణుదేవాలయం, ధర్మపురి నరసింహదేవాలయం, మోపూరు, నిడదవోలు, నెల్లూరు, పుష్పగిరి, మహానంది, కాళహస్తి దేవాలయాలు కాకతీయుల కాలంలోని ప్రముఖ దైవక్షేత్రాలు. ఈ దేవాలయాలన్నింటికీ రాజులు తగినన్ని మాన్యాలు కేటాయించారు. వీటన్నిటిలో కూడా ఒక నిర్ణాయక వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు నిర్వహించేవారు. కాకతీయుల కాలంలో పాశుపత శైవం సిద్ధాంతపరంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ప్రతిపాదించబడింది. దీనికి మూడు మూలతత్వాలున్నాయి. అవి పశువు, పాశం, పశుపతి. ఉపనిషత్తుల ప్రకారం భస్మాన్ని దేహం నిండా ధరించి ప్రణవమంత్రం ఉచ్చరిస్తూ ఈశ్వరుని ధ్యానమునరించి ప్రత్యక్షం చేసుకోవాలి. హస్తమస్తకం యోగం ద్వారా గుర్లింగ జాతుడైన వీరశైవుని కన్నా పాశుపత శైవుడు నిరంతర శివధ్యాన జ్ఞాన తత్పరుడు. పశువైన తనను పాప విముక్తిని చేసి పశుపతైన శివుడు మోక్షమివ్వగలదని వీరి సాంప్రదాయం. దీనినే మహేశ్వర యోగమని వ్యవహరిస్తారు. కాకతి గణపతిదేవుడు, రుద్రమదేవి కాలాముఖ సాంప్రదాయానికి బదులు పాశుపత శైవ సాంప్రదాయాన్ని స్వీకరించారు. దీనితో శైవమత సాంప్రదాయాల్లో నాటి సమాజంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. గణపతిదేవుని కాలంలో గోలకీ మఠానికి చెందిన పాశుపత శైవులు అటు పాలకులలోనూ ఇటు ప్రజల్లోనూ విశేషంగా ఆదరణ పొందారు. నర్మదా తీరంలో దాహాల దేశంలో సద్భావశంభు అనే యోగి స్థాపించిన గోలకీ మఠానికి ద్రాక్షారామం, మందడం, భట్టిప్రోలు, త్రిపురాంతకం, శ్రీశైలం, పుష్పగిరి వంటి చోట్ల శాఖలు వెలిశాయి. మల్కాపురం తదితర శాసనాలను బట్టి పాశుపత శైవాచార్యుడైన విశ్వేశ్వర శివుడు గణపతిదేవునికి, అతని కుమార్తె రుద్రమదేవుకు రాజగురువు. రుద్రమ ప్రకటించిన మల్కాపురం శాసనం గోలకీ మఠానికి చెందిన శైవాచార్యుల గురించి ఆసక్తికరమైన వివరాలు తెలుపుతుంది. వేలాదిగా ఉన్న ఈ ఆచార్యులు వారి శిష్యులు ప్రభువుల్ని దీవించడానికైనా శపించడానికైనా సమర్థులని, గోలకి వంశానికి చెందిన వీరు భిక్షామఠ సంతానమని శాసనాలు చెబుతున్నాయి. వీరు సామాన్య ప్రజలపై కూడా తమ ప్రభావాన్ని చూపారు. ప్రతాపరుద్రుని పరిపాలన చివరి వరకు కూడా ఈ పాశుపత శైవశాఖలు వర్ధిల్లాయి. అయితే కాకతీయ రాజ్య పతనానంతరం ఈ శైవం ప్రసక్తి పెద్దగా కనిపించదు. కాకతీయ యుగంలో కనిపించే మరో శైవశాఖ ఆరాధ్య శైవం. ప్రభువులు ఈ వీరశైవ సాంప్రదాయాన్ని ఆదరించినప్పటి కాకతీయ యుగంలో కనిపించే మరో శైవశాఖ ఆరాధ్య శైవం. ప్రభువులు ఈ వీరశైవ సాంప్రదాయాన్ని ఆదరించకున్నప్పటికీ పండితత్రయంగా ప్రసిద్ధికెక్కిన శ్రీపతి పండితుడు, మంచన పండితుడు, మల్లికార్జున పండితుల కారణంగా ఆంధ్రదేశమంతా వ్యాపించింది. వర్ణ వ్యత్యాసాన్ని పాటించే ఈ ఆరాధ్యులు లేదా లింగాదారులు ఈనాటికి అనేక ప్రాంతాల్లో కనిపిస్తారు. ప్రతాపరుద్రుని సమకాలీనుడైన పాల్కురికి సోమనాథుడు రచించిన తెలుగు ద్విపద కావ్యం పండితారాధ్య చరిత్ర పండితత్రయంలో చివరివాడైన మల్లికార్జున జీవితాన్ని, బోధనల్ని వివరిస్తుంది. కాకతీయ యుగంలో వివిధ శైవ మఠాలన్నీ విద్యాసంస్థలుగా గొప్పగా సేవలందించాయి. ఈ మఠాలలో మతబోధనతో పాటు వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు, దర్శనాల్లో కూడా విద్యాబోధన జరిగింది. పదవాక్య ప్రమాణమైన వ్యాకరణం, తర్కం, వైద్యం కూడా బోధించారు. శైవ మఠాల్లోని విద్యామండపాల ప్రసక్తి మల్కాపురం, ఇటిగుళ్లపాడు, పొందలూరు శాసనాల్లో కనిపిస్తుంది. కాకతీయులు శైవాన్ని అభిమానించినప్పటికీ వైష్ణవాన్ని కూడా ఆదరించారు. కాకతీయులు ఉపయోగించిన వరహ లాంఛనం, త్రికూట ఆలయాలన్నింటా ప్రతిష్ఠించిన విష్ణు ప్రతిమలు వారి విష్ణుభక్తిని చాటుతున్నాయి. రుద్రదేవుడు హనుమకొండ రుద్రేశ్వరాలయంలో వాసుదేవమూర్తిని ప్రతిష్ఠించగా అతని ప్రధాని గంగాధరుడు విష్ణువాలయాన్ని నిర్మించి అందులో ప్రసన్న కేశవమూర్తి నిలిపాడు. ఈ ఆలయ శిథిలాలు ఇటీవల హనుమకొండలో లభించాయి. గణపతిదేవుని సోదరి మైలాంబ గోపాలకృష్ణుని కోసం ఆలయాన్ని నిర్మించినట్లు ఇనుగుర్తి శాసనం తెలుపుతుంది. ప్రతాపరుద్ర చక్రవర్తి అనేక వైష్ణవాలయాలకు విరివిగా దానాలిచ్చాడు. అయితే కాకతీయుల కాలం నాటికి వైష్ణవంలో కొంత మార్పు వచ్చింది. ఇది పౌరాణిక భాగవత సాంప్రదాయాన్ని కాక రామాంజాచారుని విశిష్టాద్వైత సాంప్రదాయాన్ని అనుసరించింది. తిరుపతి, ధర్మపురి, నెల్లూరు, అహోబిలం, మాచర్ల, బాపట్ల, మంగళగిరి, సర్పవరం, సింహాచలం, శ్రీకూర్మం వంటివి ముఖ్య వైష్ణవ కేంద్రాలుగా ఉన్నాయి. మఠాలు, సమయాలు వెలిశాయి. కొన్ని చోట్ల శైవ వైష్ణవాలకు మధ్య సంఘర్షణలు తలెత్తాయి. కొన్ని శైవక్షేత్రాలను రామానుజుడు వైష్ణవ క్షేత్రాలుగా మార్చాడని శ్రీపతి భాష్యం, వెంకటాచల ఇతిహాసాలు చాటుతున్నాయి. కాకతీయులు మొదట జైనులనే ప్రతీతి ఉంది. మొదటి బేతడు, రెండవ బేతడు, రెండవ ప్రోలుడు జినాలయాలకు దానాలిచ్చినట్లు శనిగారం, బనజీపేట, పద్మాక్షి ఆలయ శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. హనుమకొండ వద్ద కొండపై ఇప్పుడు శైవదేవతగా పూజలందుకుంటున్న పద్మాక్షి జైనదేవతే. మలి కాకతీయుల కాలంలో కూడా జైనం కనిపిస్తుంది. రుద్రదేవుని మంత్రి గంగాధరుడు పద్మాక్షి జినాలయాన్ని కొంత పునరుద్ధరించినట్లు హనుమకొండ శాసనం తెలియజేస్తుంది. అయితే జైనుల ప్రాబల్యాన్ని తగ్గించడంలో కాలాముఖులు, వీరశైవులు ప్రముఖ పాత్ర వహించారని పాల్కురికి సోమనాథుని రచనల ద్వారా తెలుస్తుంది.
గణపతిదేవ చక్రవర్తి.

0: హిమకొండలోని జైనులను క్రూరంగా హింసించినట్లు సిద్ధేశ్వర చరిత్ర చెబుతుంది. శైవ వాంగ్మయం అతిశయోక్తులతో కూడుకున్నదనుకున్నప్పటికీ వివిధ ప్రాంతాల్లో కనిపిస్తున్న జైన శిథిలాలు అప్పటి శైవుల విధ్వంస కాండకు నిదర్శనాలుగా ఉన్నాయి. అయితే సామాన్య ప్రజానీకం ఏదో ఒకవైపు మొగ్గుచూపిన దాఖలాలు కూడా లేవు. తీవ్రవాద మతోద్యమాలు వర్ణ వ్యత్యాసాలను ఇతర సాంప్రదాయాలను నిరసించినప్పటికీ వర్ణరహిత సమాజమేది ఏర్పడలేదు. శివకేశవులకు అభేదాన్ని పాటించిన స్మార్త సమన్వయ మతం ప్రజల్లో వ్యాపించడంతో బహుదేవతారాధన ఎక్కువైంది. జైనాచారాలు ఎక్కడా హైందవంలో చోటు చేసుకున్నాయి. గ్రామదేవతలు, జంతుబలులు, ఆత్మబలిదానాలు, వీరారాధన విపరీతమయ్యాయి. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాలు ప్రజాదరణ కోల్పోయాయి. రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రస్తుత తెలంగాణలోని వేములవాడ, కొల్చారం, పొట్ల చెరువు, కొల్లిపాక, హన్మకొండలు ప్రసిద్ధ జైన క్షేత్రాలు. తొలి కాకతీయ నాయకులు జైనమతాన్ని ఆదరించారు. జైన పండితుడు సోమదేవుడు, యశస్థలిక, పంపకవి ఆదిపురాణం, ప్రతాపరుద్రుని సమకాలీనుడైన అప్పయార్య జినేంద్ర కళ్యాణాభ్యుదయం అను గ్రంథాలు రాశారు. అయితే కాకతీయుల కాలంలో బౌద్ధమతం జైనమతంలాగా ఇంకా రూపు ఆచారం ఉన్న మతంగా మిగిలి లేదు. బుద్ధుణ్ణి విష్ణువు దశావతారాల్లో ఒక అవతారంగా పరిగణించారు. బుద్ధుణ్ణి బుద్ధదేవుడని, బుద్ధేశ్వరుడని పూజించడం జరిగింది. క్రీస్తుశకం 1171 నాటి కరీంనగర్ శాసనంలో గంగాధర మంత్రి బుద్ధునికి ప్రత్యేకంగా ఆలయం కట్టించినట్టు తెలుస్తుంది. కాకతీయుల కాలంలో సమాజం ఒక సందిగ్ధంలో ఉంది. ఆనాడు తీవ్రమైన మత ఘర్షణలు, సామాజిక వర్గ వైషమ్యాలు సామాజిక వ్యవస్థలో చోటు చేసుకున్నాయి. మతపరమైన, కుల సంబంధమైన ఘర్షణలు సమాజంలో ఉన్నాయి. ఆనాడు వివిధ వర్గాలు తమ ప్రాబల్యాన్ని రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా పెంచుకోవడానికి పాలకుల ఆమోదం పొందడానికి కృషి చేశారు. ఈ విషయాల్ని ప్రతాప చరిత్ర విపులంగా తెలియజేస్తుంది. ఉదాహరణకు, ప్రతాపరుద్రుడు విద్యాధికులైన కొందరు బ్రాహ్మణులకు బంగారావులను, ద్రవ్యాన్ని దానం చేయగా ఆ దానం పొందని కొందరు బ్రాహ్మణులు చండాలను రెచ్చగొట్టి జీవం లేని ఆ బంగారు గోవులు తమకు దక్కాలని ఆందోళన చేయించారు. అలాగే విశ్వబ్రాహ్మణులు, శైవ బ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు జ్యోతిష్యంపై అధికారం తమ ప్రత్యేకతను చెప్పుకోవడానికి రాజుముందరే ఘర్షణపడి ఎవరికి వారు తాము అధికులమని రుజువు చేయడానికి ప్రయత్నించారు. చతుర్థ కులానికి చెందిన స్త్రీ మూలరామాయణాన్ని రచించగా దానిని రాజుకు కృతి ఇవ్వడానికి బ్రాహ్మణులు అడ్డుపడ్డారు. ఆనాడు భక్తిభావం ఎంత మూర్ఖంగా తయారైందంటే, చక్రపాణి రంగనాథుడు వైష్ణవ మత ప్రచారకుడు, ఆయనకు త్రిపురాంతక గోపురాన్ని చూడడం ఇష్టంలేక తనను గుడ్డివాడుగా చెప్పుకున్నాడు. వీరశైవ మత ప్రచారకుడైన పాల్కురికి సోమనాథుడు వైదిక బ్రాహ్మణులను కర్మచండాలని, వృతభ్రష్టులని దూషిస్తూ వైష్ణవులను నామాల కుక్కలని, జైన బౌద్ధ మతాలను రూపుమాపాలని పిలుపునిచ్చాడు. ప్రతాప చరిత్రం, సిద్ధేశ్వర చరిత్రం జైన బౌద్ధ మత పండితులకు, వీరశైవ బ్రాహ్మణ పండితులకు మధ్య ఘర్షణలు జరిగాయని చెబుతాయి. ఈ ధోరణికి భిన్నంగా స్వామి దండనాయక, బెక్కల్లు మల్లిరెడ్డి ఎంతో సహనాన్ని ప్రదర్శించారు. తీవ్ర శైవ వైష్ణవ ధోరణికి భిన్నంగా తిక్కన హరిహర తత్వాన్ని బోధించారు. ఈ మతపరమైన అసహనం సామాజిక ఏకత్వానికి అవరోధమవడమే కాక రాజకీయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసింది. కాకతీయ పాలకులు అన్ని కులాల వారిని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడానికి కృషి చేశారు. మూలబలంలోనూ, నాయంకర సైన్యంలోనూ సాధ్యమైనంత వరకు అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కలిగించేందుకు కృషి చేశారు. కాకతీయ యుగ సామాజిక వ్యవస్థకు ప్రత్యేక లక్షణం కులసంఘాలు. వీటినే సమయం అన్నారు. బ్రాహ్మణ సమయానికి మహాజనులు, వైశ్యసంఘానికి నకరమని పేర్లున్నాయి. ఇంకా సానిమున్నూరు, తెలికవేపుడు, పంచానం వంటి ఇతర సమయాలు కూడా ఉన్నాయి. శాసనాల్లో ఊరు సమయం, స్థల సమయాలు ఉండడం వల్ల వివిధ స్థాయిల్లో కుల సమయాలున్నాయనుకోవచ్చు. ఈ సమయాలకు విశేష అధికారాలున్నాయి. ఇవి ఆ కులం లేదా వారి వృత్తిని సంరక్షించడమే కాక పన్నులు వసూలు చేయడం, న్యాయ విచారణ చేయడం వంటి అధికారాలు కూడా కలిగి ఉన్నాయి. క్రీస్తుకం 10-11 శతాబ్దాల నాటి శాసనాల్లో అష్టాదశ వర్గాలు, 18 సమయాలంటూ సమాజాన్ని నిర్వచించాయి. మొత్తంగా చూస్తే కాకతీయుల కాలంలో సమాజంపై మత ప్రభావం ఎక్కువన్న విషయం అర్థమవుతుంది. మతరంగంలో వచ్చిన మార్పులు, సంక్షోభాలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. సమాజంలో వివిధ వర్గాల మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు, వారికి ఇవ్వబడిన స్థానం, వివిధ వర్గాల మధ్యనున్న సాంఘిక దూరం వంటి అంశాల ద్వారా సమాజ ఆదర్శాలపై మత ప్రభావం తప్పనిసరిగా కనిపిస్తుంది.
1: ఇంతవరకు మీరు కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు అనే పాఠం చరిత్ర నుండి యూజీ 2వ సంవత్సరం మరియు పీజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం డాక్టర్ శ్రీనివాస్ వడ్డాణం వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం. 7x G బృందావన్ కాలనీ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, యువన్ శంకర్ రాజా, శాలిని, గంగ ఆలపించిన గీతం విందాం. గీత రచన AM రత్నం, శివగణేష్. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: కాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్ తో.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మిరప పంటలో సమస్యలు తర్వాత ఏ విధంగా నివారించుకోవాలి, నిర్వహించుకోవాలి అన్న వివరాలు మనకు ఇలా అందజేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మిరప పండించే ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న బూడిద తెగులు, కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, కోయనోఫోరా, రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు, జమినీ వైరస్ వంటి సమస్యలు గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు ఇప్పుడు చెప్పబోయే చర్యలు చేపట్టుకుంటే రైతులకు చక్కగా పంట పండి లాభాలు పొందుతారు అని తెలియజేస్తున్నారు. ఇక బూడిద తెగులు విషయానికి వస్తే, చలి వాతావరణం మొదలైనప్పటి నుండి ఆకుల అడుగు భాగంలో బూడిద వంటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు మైక్లోట్ బ్యూటనాల్ 1 గ్రాము లీటర్ నీటికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటరు, లేదా టెబికోనజోల్ 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటే ఈ బూడిద తెగులను నివారించవచ్చు. ఇక కాయమచ్చ, కొమ్మ ఎండు తెగులు గురించి ఈ విధంగా. కొమ్మ లేత చిగుర్లపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా కొమ్మ క్రిందికి ఎండిపోతుంది. ఈ తెగులు పండిన కాయలపై ఆశించినప్పుడు గోధుమ రంగు వలయాకార మచ్చలు ఏర్పడి కాయలు రాలిపోతాయి, కాయ నాణ్యత దెబ్బతింటుంది. దీని నివారణకు ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు, డైఫెనోకోనజోల్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులును చక్కగా నివారించుకోవచ్చు. ఇక కోయనోఫోరా బ్లైట్, ఇది వర్షపు జల్లులు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతంగా ఉంటుంది. లేత కొమ్మ చిగుర్లపై నల్లగా మచ్చలు ఏర్పడి క్రమేణా క్రిందికి కుళ్లిపోతాయి. దీనిపైన శిలీంద్ర బీజాలు వృద్ధి చెందడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ తెగులు రాకుండా వర్షం కురిసిన తర్వాత గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే కాపరాక్సీ క్లోరైడ్ 30 గ్రాములు, ఇంకా ఫ్లాంటామైస్ 2 గ్రాములు 10 లీటర్ల నీటిలో, లేదా పైరాక్లోస్ట్రోబిన్ ఇంకా మెటిరామ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా పిచికారీ చేసినట్లయితే కోయినోఫోరా బ్లైట్ను నివారించుకోవచ్చు. ఇక రసం పీల్చే పురుగుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తామర పురుగులు నల్లి ఉన్నట్లయితే ఆకులు ముడుచుకుపోయి మొక్క పెరగకుండా ఉంటుంది. వీటి నివారణకు డైఫెన్థయూరాన్ 1.5 గ్రాములు, లేదా క్లోరీఫెన్ఫీర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఉన్నట్లయితే ట్రైజోపాస్ 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక కాయ తొలిచే పురుగులు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు ఆకులపై కాయలకు రంధ్రాలు చేసి తొలిచి తింటాయి. ఈ పురుగులను నియంత్రించుటకు ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు, లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు, లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటే కాయ తొలిచే పురుగులను నియంత్రించవచ్చు. ఇక మిరప ఆకుముడత, అదే జమిని వైరస్ అంటారు. ఆకులు చిన్నగా మారి ఈ నెల ఆకుపచ్చగా ఉండి ఈ నెల మధ్య పసుపు వర్ణం మచ్చలతో పైకి ముడుచుకుపోతాయి. మొక్కలు గిడసబారిపోయి కాత పూత రాకుండా పోతుంది. ఈ దశలో వచ్చే వైరస్ వల్ల నష్టం అధికంగా ఉంటుంది. ఇది తెల్లదోమ వల్ల ఇతర మొక్కలకు తోటంతటా వ్యాపిస్తుంది. కావున వైరస్ సోకిన మొక్కలను తీసివేసి ఈ విధంగా సూచించిన పురుగు మందులను పిచికారీ చేసి తెల్లదోమను నివారించవచ్చు. పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో అమర్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిరప పంటలో నష్టాన్ని తగ్గించడానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు. ఈ మిరప పంటలో పండిన కాయలను వెంటనే కోసుకుని టార్బాలిన్ సీట్లపై ఆరబెట్టాలి. దీనివల్ల కాయలపై మచ్చ తాలుకాయలు తగ్గుతాయి. కోతకు ముందు మందులు ఎట్టి పరిస్థితుల్లో పిచికారీ చేయరాదు. నీటి తడులను ఎడంగా ఇవ్వాలి. భూమిలో తేమ ఎక్కువగా ఉండకూడదు. వైరస్ సోకిన మొక్కలను తక్షణమే పీకి నాశనం చేయాలి. తెల్లదోమ, తామర పురుగులను సకాలంలో నివారించాలి. సిఫారసు చేసిన

మందులను పిచికారి చేసుకోవాలి, బయో మందులను పిచికారి చేయరాదు. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయకూడదు. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 1-2 సార్లు పిచికారి చేసుకోవాలి. పిచికారికి పిచికారికి మధ్య కనీసం 7-10 రోజుల వ్యవధి ఉండాలి. మంచు పడకుండా రాత్రిపూట మిరప కల్లాలపై పట్టాలు కప్పుకోవాలి. ఈ విధంగా మిరప పంటలో చక్కటి ఈ సమస్యలను ఈ విధంగా నిర్వహించుకుంటే చక్కటి ఫలసాయాన్ని రైతులందరూ పొందగలరని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధకులు మనకు తెలియజేశారు.

రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఈ ప్రసారంలో 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు 2324085852, 2324085853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, ఈ ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అనే అంశం గురించి ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా శ్రీ ఎస్ రామ్ గోపాల్ గారు వ్యవహరిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2324085852, 2324085853, ఎస్టీడీ కోడ్ 040.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. 16 ఏళ్ల అమ్మాయి. ఈ చిత్రం కోసం కేజేఎస్ దాస్, వాణి జయరాం ఆలపించిన గీతం విందాం.

సినీ గీతం విన్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విందాం.

0: డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ జంతు పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు అమెరికా బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
1: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఇన్ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా రణిస్తున్న 1వ సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ, భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజాజీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
2: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
0: 2019లో 370 అధికరణం, 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన, విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జంతువులు, మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన

0: నివారణ ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ జంతు పర్యావరణ ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు జంతువులు మొక్కలు పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్ స్వీకరించారు. మొజాంబిక్ హైకమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి ఈ సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాషా బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్ ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబనన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు, రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబనన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియంను ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ జంతు పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్, అమెరికా, బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో రాజేంద్రనగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదాకృష్ణ గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా శ్రీ ఎస్ రామగోపాల్ గారు వ్యవహరిస్తున్నారు. శ్రోతలు మీకున్న సందేహాలను అడిగినట్లయితే డాక్టర్ దైదాకృష్ణ గారు వెంటనే సమాధానాలు తెలియచేస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2324 0852, 2324 0853, ఎస్టీడీ కోడ్ 040ను జత చేయాలి. గుర్తుంచుకోండి, పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అనే అంశం గురించి మీకున్న సందేహాలను అడగండి, సరి అయిన శాస్త్రీయమైన సమాధానాలను పొందండి. మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040-040. మరిక కార్యక్రమంలోకి వెళదామా?
1: రైతు సోదరులకు స్వాగతం. విన్నారు కదా మీరు ఈ అంశం గురించి. ఇప్పుడే మా వ్యాఖ్యాత శ్రీనివాసరావు గారు చక్కగా మీకు వివరించారు. మరి ఈ అంశం గురించి నేను 7:30 ఒకసారి గుర్తు చేస్తాను, అలాగే ఫోన్ నంబర్స్ కూడా గుర్తు చేస్తాను. ఈరోజు జునోసిస్ డే. ఈ సందర్భంగా మనము పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు సీనియర్ శాస్త్రవేత్త లైఫ్ స్టాక్ కాంప్లెక్స్ రాజేంద్ర నగర్ నుండి డాక్టర్ దైదాకృష్ణ గారు వచ్చారు మన స్టూడియోకి. వారిని అడిగి సంపూర్ణమైన సమాచారం తెలుసుకుందాం, తర్వాత వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి దైదాకృష్ణ గారు.
2: నమస్కారం అండి.
1: ఈరోజు జునోసిస్ డే అని మన ప్రభుత్వాలు ఈరోజు నిర్ణయించడం జరిగింది, మీరు రావడం జరిగింది. మరి ఈ జునోసిస్ డే అనే సందర్భంగా మన రైతు సోదరులకు మీరు ఏమి తెలియజేయాలనుకున్నారు, ముందుగా చెప్పండి.
2: ముఖ్యంగా ప్రాచీన కాలం నుండి కూడా పశువులు అనేవి మానవ నాగరికతలో ఒక భాగం అయిపోయినవి. ఈరోజు మనము అత్యంత ప్రాధాన్యమైనటువంటి మరియు సమాజ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ఈరోజు ఈ యొక్క పశువులకు మరియు మనుషులను సంక్రమించేటువంటి ఈ యొక్క జూనటిక్ వ్యాధుల గురించి కొంత అవగాహన అనేది ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉన్నదండి.
1: చాలా చక్కగా అవసరాన్ని గురించి గుర్తు చేశారు. అయితే మీరు జునోసిస్ డే, ఈ జునోసిస్ వ్యాధి ఏ జీవుల ద్వారా సంక్రమించే అవకాశం ఉంది, ఆ వివరాలు ఒకసారి.
2: ముఖ్యంగా ఈ యొక్క మనకు ఈ యొక్క జునోసిస్ అంటే జంతువుల నుండి మనుషులకు లేదా మనుషుల నుండి జంతువులకు సంక్రమించేటువంటి రివర్స్ జినోసిస్ అంటే అంటువ్యాధులని మనం జూనోటిక్ వ్యాధులు అంటనమాట. అంటే ఇటు జంతువుల నుంచి రావచ్చు, ఇటు మనుషుల నుంచి కూడా రావచ్చు. అయితే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క జూనోసిస్ డిసీజ్ అనేవి ముఖ్యంగా రోగాలు చూసినట్లయితే ఇవి ప్రపంచవ్యాప్తంగా వచ్చేసేసి దాదాపు 200 రకాల అంటువ్యాధుల సోకే అవకాశము వీటిలో ఉన్నది. ముఖ్యంగా వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రేబీస్ అని, ఎబోలా అని, అలాగే బ్రూసెల్లోసిస్ అని, బర్డ్ ఫ్లూ అని, ఆంథ్రాక్స్ అని, ఇట్లా రకరకాలైనటువంటి ఇట్లా జంతువులకు వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నవో వీటి నుండి ఈ వ్యాధులు ఎలా సోకుతుంటాయంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైరస్ నుండి వచ్చేటువంటి వ్యాధులు చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనోటిక్ వ్యాధులు చూసినట్లయితే రేబీస్ అని, బర్డ్ ఫ్లూ లాంటిది, అలాగనే బ్యాక్టీరియా నుండి సోకేటువంటి వ్యాధులు చూసుకున్నట్లయితే

0: ముఖ్యంగా బ్రూసెల్లోసిస్, ఆంథరాక్స్, ఈ యొక్క లెప్టోస్పైరోసిస్, టీబీ క్షయవ్యాధి అంటారు తెలుగులో. సో ఈ క్షయవ్యాధి లాంటి వ్యాధులు ఈ బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క పరాన్నజీవుల నుండి కూడా ఒక రకమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టాక్సోప్లాస్మోసిస్ అని, టే ఫామ్స్ ద్వారా, వీటి ద్వారా కూడా, ఈ యొక్క పరాన్నజీవుల ద్వారా కూడా వ్యాధులు మనుషులకు ప్రబలేటువంటి అవకాశం ఉండేది. దానితోపాటు ఈ యొక్క బ్యాక్టీరియా, వైరస్సు, పరాన్నజీవులే కాకుండా ఫంగస్ నుండి కూడా ముఖ్యంగా వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. దానిలో ముఖ్యంగా ఫంగస్ నుండి ప్రబలేటువంటి వ్యాధి చూసుకున్నట్లయితే రింగ్ వామ్ అని, ఇలా ఈ యొక్క వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవుల ద్వారా ఈ యొక్క జూనోటిక్ వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశం ఉన్నది. కనుక ముఖ్యంగా వీటి ఎలా మనం ఓవర్కమ్ కావాలనేది చాలా ఇంపార్టెంట్ అండి.
1: ఇన్ని వ్యాధులు ఉన్నాయని మీరు రకరకాలుగా వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవులు, ఫంగస్, వీటి ద్వారా జంతువులకు, మానవులకు ఒకరి తర్వాత ఒకరికి సంక్రమించే వ్యాధులు ఉన్నాయని మీరు చక్కగా తెలియజేశారు. మరి ఈ వ్యాధులు జాగ్రత్తగా రాకుండా ఉండాలంటే, సంక్రమించా ఉండాలంటే మరిన్ని వివరాలు తెలిసేసే ముందు ఈ వ్యాధులు వ్యాపించే మార్గాలు ఏ విధంగా ఉంటాయి, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
0: ముఖ్యంగా చూసినట్లయితే వ్యాధులు వ్యాపించేటువంటి మార్గాలు చూసినట్లయితే ప్రత్యక్షంగా, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా, ముఖ్యంగా రక్తం ద్వారా కానీ, లాలాజలం, ఈ యొక్క మలము ద్వారా కానీ, ఈ యొక్క ఒక్కోసారి ఈ కుక్కలు కానీ, ఈ జంతువులు కానీ మూత్ర విసర్జన చేయడం కానీ, అలాగనే గాయాలతోటి కూడా ఈ ప్రత్యక్షంగా ఈ యొక్క వ్యాధులు ప్రబలేట అవకాశం ఉంటుంది. ఇక పరోక్షంగా చూసినట్లయితే ముఖ్యంగా మనకు ఈ పరికరాలు తగినటువంటి శుభ్రం చేయకపోవడం వల్ల ఈ పాల సేకరణ కొరకు మనం పాత్రలు వాడుతుంటాం. అంటే వివిధ రకాలైనటువంటి జంతువు, అంటే మనము ఈ యొక్క ఆవుల నుంచి కానీ, గేదెల నుంచి కానీ పాలు తీసిన తర్వాత వివిధ రకాలైనటువంటి జంతువుని తీస్తాం కనుక వాటిని మనం కరెక్ట్గా పరిశుభ్రం పాలసేకరణ చేస్తారు. శుభ్రపరచడం కూడా ఈ యొక్క ముఖ్యంగా సూక్ష్మజీవులతో కూడా వ్యాధి ప్రభుత్వం. దాంతోపాటు ఆహారం కూడా, అంటే ముఖ్యంగా ఈ ఉత్పత్తులు ఏవైతే పాలు కానీ, అలాగనే మాంసం వస్తుంటుంది, మాంసం కానీ సరిగా ఉడికించకపోవడం వల్ల కానీ, అలాగనే గుడ్లు, కోళ్ళ నుంచి వచ్చేటువంటి గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లను కూడా ముఖ్యంగా తగిన మాత్రంలో మనం వేడి బాయిలింగ్ చేయకుండా కానీ, అలాగనే తగిన మొత్తంలో వచ్చేసి ప్రాసెసింగ్ వితౌట్ ప్రాసెసింగ్, అంటే అవి వేడి చేయకుండా మరిగించకుండా ఈ పాలను కానీ మనము వాడినట్లయితే దాంతో వస్తుంటుంది.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. మరి ఆసక్తికరంగా మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు రైతు సోదరులు లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, మీ పేరు తెలియచేయండి, మీరు ప్రశ్న అడగండి. ఇక్కడ డాక్టర్ దయద కృష్ణ గారు ఉన్నారు.
2: సార్ నమస్కారం. సార్
0: నమస్కారం అండి.
2: నేను సయోదర్ వచ్చేసి సార్ నారాయణపట్టి మక్కల నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి
2: సార్. ఇది ఈ వ్యాధుల గురించి చెప్తున్నాను సార్. ఈ చిన్నపిల్లలు పాలు తాగితే కూడా దీనికి ఉంటాయా సార్? ఈ పాలి పక్షులు అంటున్నారు కదా.
0: అవును, అయితే మంచి మంచి క్వశ్చన్ అడిగారండి. అయితే చిన్నపిల్లల్లో వచ్చేసేసి కొంత వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, తక్కువ ఉంటుంది కనుక వాళ్ళు మనకు ఈ పాలల్లో, అంటే దేనికి పడితే దానికి కాదు. ఇప్పుడు ఉదాహరణకు కుక్క ఉంటుంది, మనం పిచ్చి కుక్క అంటుంటాం ఊళ్ళల్లో, వీధి కుక్కలు ఉంటాయి. అవి కరిసినప్పుడు ఏమవుతుందంటే అవి ఒకవేళ ఎట్లా అంటే బాగా ఉగ్రరూపంగా ఉంటుంటాయి. లాలాజలం అంటే మొత్తం సొల్లంతా గారుస్తుంటాయి మూతు నుంచి. అలాంటి కుక్కలు కాక ఈ పశువులకు కలిసినప్పుడు ఏమవుతుందంటే అవి వైరస్ పోయేసేసి అటువంటి టైంలో మాత్రం అటువంటి పాలను మాత్రము ఇవ్వాలి. కానీ మన దగ్గర వచ్చేసి మన దేశంలో చూసుకున్నట్లయితే ప్రతి రైతు కూడా ప్రతి వారం మనము మరిగించినటువంటి పాలను మాత్రమే తాగడం జరుగుతుంది. అలాగనే మరిగించినటువంటి టీని మాత్రమే వాడడం జరుగుతుంది. ఈ దాంతోపాటు కాఫీ కూడా, ఇవన్నీ కూడా మనం మరిగించి తాగుతాం కనుక ఆ బాయిలింగ్ టెంపరేచర్ 100 డిగ్రీల టెంపరేచర్ దగ్గర మనం మరిగిస్తాం కనుక ఆ టెంపరేచర్ దగ్గర దాదాపు ఇవంతా కూడా వైరస్ అంతా కూడా డీయాక్టివేట్ అయ్యింది, అంటే చనిపోతుంది మొత్తం కూడా.
2: హలో,
0: చెప్పండి చెప్పండి.
2: పాడి పంటల కాలం 1 గంట 20 నిమిషాల గడిపి ప్రసారం చేయండి సార్. ఈ పాడి పశువులు

0: అయ్యా, ఆ వివరాలు వేరే ఇక్కడ డాక్టర్ గారు తెలియచేయరు. దయచేసి మేము మీరు మీ మాట మేము గమనించాం. మీ పేరు ఒకసారి చెప్పండి. ఓకే, సయ్యద్ రషీద్ గారు, మీరన్న వివరాలు నేను మేము పరిశీలిస్తాం, మా అధికారులకు మేము తెలియజేస్తాం. రషీద్ గారు, చాలా సంతోషం మీరు పాల్గొన్నందుకు. మీరు ఫోన్ చేస్తూ ఉండండి, చక్కటి ప్రశ్నలు అడగండి రైతుల తరపున. డాక్టర్ దయదాకృష్ణ గారు, మీరు మార్గాలు తెలియజేస్తున్నారు, ఇంకా ఏ మార్గాల ద్వారా ఈ జునోసిస్ వ్యాధులు సోకే అవకాశం ఉంది?
1: నీటి ద్వారా ముఖ్యంగా వచ్చేసి ఈ వర్షాకాలంలో వరద నీరు ఒకటి, చెరువులలో స్థలకే ఈ యానిమల్స్ అనేవి దాంట్లో మొత్తం కూడా లోపలికి పోవడము, ఆ టైంలో ఈ యొక్క ఫీసిస్ అనేది కానీ, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఫీసిస్ ద్వారా మలంతోటి చెరువులను కలుషితం చేయడము, అలాగనే కలుషితమైన తాగునీరు కాక ఒకవేళ కలుషితమైతే ఈ వాటర్ ద్వారా, అలాగనే గాలి ద్వారా కూడా, గాలి ద్వారా ఈ బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవులే కానీ, సూక్ష్మాతి సూక్ష్మజీవులే కానీ ఈ గాలి ద్వారా కూడా ఇవి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది.
0: ఇన్ని మార్గాల ద్వారా ఈ రోగాలు వచ్చే అవకాశం,
1: అంతేకాకుండా ఇంకొకటి కీటకాల ద్వారా కూడా వస్తుంటాయి. కీటకాలు దోమలు కానీ, పేలు కానీ, ఈగలు కానీ, ఈ టిక్స్ అని చెప్పేసి కూడా ఇవి, వీటి ద్వారా కూడా మనకు ఈ వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది.
0: చాలా చక్కగా మీరు జునోసిస్ ఏ విధంగా సంక్రమించి తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు సందర్భంగా మీరు వివరాలు అందిస్తున్నారు, కానీ దీనికి సంబంధించినటువంటి మీరు మందులు కూడా మార్కెట్లో ఉన్నాయి, అక్కడక్కడ సరఫరా అయింది, కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించడం కోసం మీరు ఈరోజు ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది మన రైతు సోదరులకి. తర్వాత ఒక రైతు లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న అడగండి.
2: హలో సార్.
1: చెప్పండి చెప్పండి
2: సార్. ఇప్పుడు దొమ్మ వ్యాధి పశువుల నుంచి మనుషులకు వస్తుందా? వస్తే దాని లక్షణం ఎలా ఉంటాయి? అలాగే మనుషుల నుంచి పశువులకు సోకే వ్యాధుల పేరు ఏం పేరు చెప్పండి సార్.
0: ఇంతకుముందు వివరించారు, మీ ప్రశ్న జవాబు తెలుసుకోండి.
1: ఓకేనండి. ది దొమ్మ వ్యాధి అనేది తెలుగులో మనము తెలుగులో దొమ్మ వ్యాధి అంటాము. తర్వాత ఆంథ్రాక్స్ అనేది కూడా ఇది ఇంగ్లీషు పదము. ముఖ్యంగా వచ్చేసి ఇది ఒక రకమైనటువంటి బ్రాసిల్లస్ ఆంథ్రాసిస్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా తోటి ప్రబలేటువంటి వ్యాధి. ముఖ్యంగా ఈ యొక్క ఈ దొమ్మ రోగం అనేది పశువులలో వస్తుంది, గొర్రెలలో, మేకలలో. దీనిలో వచ్చేసి లక్షణాలు ఏంటంటే మొత్తం ఆకస్మికంగా మరణం కావడము, రక్తస్రావం అవుతుందండి. ఆకస్మికంగా మరణం రావడం, రక్తస్రావం లాంటిది అయ్యి అలాంటి కనబడ్డప్పుడు ఈ యొక్క పశువులు కానీ గొర్రెల మేకలు కనబడ్డప్పుడు మనం దొమ్మ రోగం అని చెప్పి చెప్తుంటాము. ఈ దొమ్మ రోగం అనేది ఎప్పుడైతే మనము ఈ యొక్క దొమ్మ రోగంతో చనిపోయేటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ ఏం చేస్తారంటే ఊళ్ళల్లో వచ్చేసి వాళ్ళకి దాని మీద అవగాహన లేకుండా వాటిని కోసుకొని తినడం జరుగుతూ ఉంటుంది. అటువంటి టైంలో మనుషులలో కూడా ఈ వ్యాధి అనేది సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. మనుషుల్లో చూసినట్లయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే చర్మంపై నల్లటి పుండ్లు ఉంటాయండి. మన చర్మం పైన వచ్చేసి నల్లటి పుండ్లు లాంటివి వస్తుంటాయి. దానితోపాటు మనకు శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. కనుక ముఖ్యంగా ఇవి మనుషుల అయితే ముఖ్యంగా ఈరోజు వచ్చేసి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఈ యొక్క దొమ్మ రోగంకు సంబంధించినటువంటి టీకాను మనకు ఈరోజు అందుబాటులో ఉందండి. పశు వైద్యులను మీరు సంప్రదిస్తే టీకాలు దేనికి వేసుకుంటామంటే రోగం రాకముందుకే మనం నివారణ చర్యలో భాగంగా వేసుకుంటాం. కనుక ఈ దొమ్మ రోగం సంబంధించినటువంటి టీకాలు ఉన్నాయి. అంతేకాకుండా దొమ్మ రోగం వచ్చేటువంటి ఏ పశువు అయినా కూడా మనం అనుమానం వచ్చినట్లయితే వాటిని గోతలో ఒక గొంత లాంటివి తీసేసి దాంట్లో లోతుగా పూడ్చవలసి ఉంటుంది. మీకు అలాగా మనం ఇట్లా నివారణ చర్యలే కానీ మనుషులు వచ్చేటువంటి ఇవి లక్షణాలు ఏంటి, పశువులలో వచ్చేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని అవగాహన చేసుకొని మనం నివారణ చేసుకుంటే ఉంటుంది. దీనికంటే ముందు మనకు ఎప్పుడు కూడా ఆల్వేస్ ఈ యొక్క ఆంథ్రాక్స్ టీకా అనేది అవైలబుల్ ఉంటుంది. కనుక ఫ్రీగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగానే ఈ దొమ్మ రోగం సంబంధించిన టీకాను కూడా సప్లై చేయడం జరుగుతుందండి.
0: పేరు తెలియచేయని ఒక రైతు సోదరులు అడిగినటువంటి దొమ్మ రోగం కూడా ఈ వ్యాధి లాగా, జునోసిస్ లాగా సంక్రమిస్తుందా మనసులోకి నుండి, పసులో నుంచి మనసులోకి అని చెప్పేసి అడిగారు. సవివరమైన సమూలమైన సమగ్రమైన సమాచారం మీరు అందజేశారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలోనికి ముందు వెళ్దాం. మీరు అనేక రకాల మార్గాల ద్వారా

0: వ్యాధులు వస్తాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఆహార ఉత్పత్తుల ద్వారా కూడా వస్తున్నాయన్నారు. మరి ఆహార ఉత్పత్తులు మనం వాడుతుంటాం, మరి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ సందర్భం ఎటువంటిది ఒకసారి వివరించండి మన రైతు సోదరులకు శ్రోతలకు.
1: ముఖ్యంగా పశువుల నుండి వచ్చేటువంటి ఆహార ఉత్పత్తులు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా గేదెల నుంచి కానీ ఆవుల నుంచి కానీ వచ్చేటువంటి పాలు, ఆ తర్వాత గొర్రెల నుండి కానీ మేకల నుండి వచ్చేటువంటి మాంసం కానీ, దానితో పాటు ముఖ్యంగా ఈ యొక్క కోళ్ళ నుండి వచ్చేటువంటి మాంసం కానీ గుడ్లు కానీ ఇవన్నీ కూడా ఒక ఉత్పత్తిగా వస్తుంటుంది. దానితో పాటు ఈరోజు మనకు గొర్రెల నుంచి వచ్చినటువంటి ఉన్ని కానీ ఇవన్నీ కూడా ఉత్పత్తులుగా వస్తున్నాయి. కనుక ముఖ్యంగా మానవ ఆహారంలో భాగమైనటువంటి మాంసం, పాలు, గుడ్లు అనేవి ప్రతిరోజు కూడా మానవ జీవితంలో ఒక భాగమైపోయినాయి. ఈ వాడకం అనేది భాగమైపోయింది. కనుక ఏదైనా కూడా మనం వాడుకునేటప్పుడు సరిగా ఉడికించినట్లయితే, మాంసం కానీ సరిగా మరిగించినటువంటి పాలను కానీ, ఆ తర్వాత గుడ్లను బాయిలింగ్ చేసుకోవడం కానీ, ఆ తర్వాత ఒకవేళ ఆమ్లెట్ వేసుకున్నట్లయితే సరి అయినటువంటి టెంపరేచర్ దగ్గర ఆమ్లెట్ వేడి చేసినట్లయితే, ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి మన జీవన భాగంలో ఏమైందంటే ప్రతిదీ కూడా మనము వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా భుజించడం జరుగుతుంది. కనుక వేడి చేసుకున్నటువంటి చేస్తుంటాం, అందుచేత పెద్ద ఇబ్బందులు రావు. ముఖ్యంగా ఈ ఏవి కూడా మనకు పెద్దగా ఇంతవరకు కూడా సంక్రమించేటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు మనకు భారతదేశంలో లేవు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనము హీట్ చేసుకొని తినడము, బాయిలింగ్ చేసుకొని తినడం అనేది జరుగుతుంది. కనుక
0: మీరు చక్కగా వివరిస్తున్నారు. అయితే మనం ఈ పదార్థాలు, పాలు, మాంసము, గుడ్లు ఇటువంటివన్నీ తీసుకొని వస్తాము కదా, ఈ ముందుగా మనం ఉడికించే ముందుగా ఏమైనా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చా, ఉంటే ఒకసారి చెప్పండి.
1: తగు జాగ్రత్తలు అంటే ఒకవేళ మనకు కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, ఇప్పుడు మన వీధి కుక్కలు కరిచినప్పుడు కానీ అలాంటి పరిస్థితులలో మనం కొంత చేయాలి. లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తుందంటే పశువులలో ఏమైందంటే ఈ గర్భస్రావం జరిగి పిండాలు బయటకు వస్తూ ఉంటాయి, అలాంటి టైంలో ఈ బ్రూసెల్లోసిస్ తోటి వస్తుంది.
0: డాక్టర్ దయదాకృష్ణ గారు నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ పాలు, మాంసము, గుడ్లు, కోళ్ళ మాంసము ఇవి మనం తింటూ ఉంటాం కదా, తెచ్చుకుంటుంటాము, అయితే వేడి చేసి తినడం వల్ల సంక్రమించమని ఒక మాట చెప్పారు. ఈ ముందస్తుగా ఇంట్లో ఏమైనా ఉప్పు నీళ్ళలో సాధారణంగా మామూలు మీలాంటి శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు, ఇంటికి తెచ్చినప్పుడు మాంసం కానీ గుడ్లు కానీ ఆకుకూరలు కూడా ఉప్పు నీళ్ళలో కడగాలంటారు, అటువంటిది ఏమైనా అది కూడా కొంత
1: మాంసంని దాదాపు వచ్చేసేసి మాంసంని మనము మామూలుగా ఉప్పు నీళ్ళతోటి ఉప్పు వేసేసి కడుగుతూ ఉంటుంటారు. అది అట్లా కడుక్కోవడం కూడా
0: పద్ధతి అంటే
1: ముందస్తు పద్ధతి మన లోపల, ఎందుకంటే ఉప్పుకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఏదైనా సూక్ష్మజీవులు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా నశింపజేస్తుంది ఉంటుంది. అలాగనే గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే పొట్టు ఫ్రీగా రావడానికి కూడా సాల్ట్ అనేది వేయడం జరుగుతుంటుంది అన్నమాట. దాన్ని సాల్ట్ కొద్ది మొత్తంలో, ఎక్కువ మొత్తంలో వేస్తే మళ్ళీ మొత్తం కూడా సాల్ట్ ఏమైనా టేస్ట్ వస్తుంది. కనుక అలా కొద్ది మొత్తంలో కొంత స్పించ్ ఆఫ్ ది సాల్ట్ కొద్ది మొత్తంలో వేసుకొని గుడ్లు ఉడకబెడితే కూడా ఫ్రెష్ గుడ్లు కూడా పొట్టు అనేది మంచిగా నీట్గా రావడానికి అవకాశం ఉంటుంది.
0: మనం తినే వస్తువులు ఈ విధంగా ముందస్తుగా కొంత క్లీన్ చేసుకోవడం పద్ధతి. తర్వాత మీరు నీటి ద్వారా, గాలి ద్వారా కూడా సంక్రమిస్తూ ఉన్నాయని అన్నారు. మరి నీటి ద్వారా, గాలి ద్వారా అంటే ఏ విధంగా ఈ యొక్క జీవులు గాలిలో వస్తాయి, నీటి ద్వారా ఏ విధంగా సంక్రమిస్తాయి, మరి వాటి గురించి కూడా ఒక్కసారి వివరించండి.
1: ఇప్పుడు గాలి ద్వారా అంటే మనకి ముఖ్యంగా క్షయవ్యాధి ఉంటుంది. క్షయవ్యాధి అనేది ఎప్పుడైనా బాగా తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఏమవుతుందంటే ఈ గాలిలో ఉన్నటువంటి ఈ క్రీములతోటి ఇవి మన ఒకరికి సోకే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ బొవైన్ ట్యూబెర్క్యులోసిస్ అని చెప్పేసి కూడా ఈ పశువులలో, గేదెలలో ముఖ్యంగా ఈ వస్తుంటుంది. ఈ బొవైన్ ట్యూబెర్క్యులోసిస్ అనేది డిసీజ్ చూసినట్లయితే మైకోబ్యాక్టీరియం బొవిస్ అనేటువంటి ఒక రకమైనటువంటి సూక్ష్మజీవితోట ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాప్తి అనేది ఎట్లా వస్తుందంటే ముఖ్యంగా ఇది దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ, దాంతోపాటు పాలు కూడా, పాలతోటి కూడా సంక్రమించిన అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క వచ్చినప్పుడు పశువు ఏమవుతుందంటే బరువు

0: తగ్గడము ఇవన్నీ కూడా ఉంటుంది కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది కనుక శ్వాస కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలంటే మరిగించినటువంటి వేడి చేసినటువంటి పాలను గాక తీసుకున్నట్లయితే ఇలాంటిది గాలి నుండి సంక్రమించకుండా అవకాశము ఉంటుంది అండి.
1: ఈ విధంగా గాలి ద్వారా సంక్రమించే వాటిని మనం అరికట్టవచ్చు అంటారు.
0: అరికట్టవచ్చు అండి.
1: మరి నీటి ద్వారా?
0: నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు నీరు నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులలో ముఖ్యంగా మనకు వివిధ వ్యాధులు రా అవకాశం అంటే నీళ్ళల్లో ఇప్పుడు పారాసైట్స్ ఉంటాయండి. నీళ్ళల్లో పారాసైట్స్ పరాన్నజీవులు ఉన్నప్పుడు ఆ పరాన్నజీవులు అనేవి పశువులకు ఏమైందంటే అవి తాగినప్పుడు నీళ్లు తాగినప్పుడు కానీ అవి ఏమవుతుందంటే లోపల కడుపులో పోయేసేసి అవి మళ్ళీ తిరిగి అట్లే కాకుండా ఏమవుతుందంటే ఒక్కోసారి మురుగు నీళ్ళలో వచ్చేసి గడ్డిని కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది.
1: అవును.
0: సో అటువంటి టైంలో కూడా

0: తాగినప్పుడు, నీళ్లు తాగినప్పుడు కానీ అవి ఏమవుతుందంటే లోపల కడుపులో పోయేసేసి అవి మళ్ళీ తిరిగి అట్లే కాకుండా ఏమవుతుందంటే ఒక్కోసారి మురుగు నీళ్ళలో వచ్చేసి గడ్డిని కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది.
1: అవును.
0: సో అటువంటి టైంలో కూడా ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి, సో ఈ దోమల కాడు అలాంటివన్నిటి కూడా కొన్ని పరాన్నజీవులు అనేవి ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుచేత మనము వాటి ద్వారా, అంటే మనకు ఉత్పత్తుల ద్వారా కొంత వచ్చే అవకాశం ఉంటుంది కనుక మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఇలాంటి వ్యాధులను కానీ మనకు రాకుండా చేసుకోవడానికి అవకాశం.
1: చాలా చక్కగా వివరిస్తున్నారు. శ్రోతలకు ఒకసారి ఈరోజు అంశం గురించి తెలియజేద్దాం, అలాగే ఫోన్ నంబర్లు కూడా తెలియజేద్దాం. రైతు సోదరులకు ఒకసారి ఈ పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి గురించి ఈరోజు డాక్టర్ దయాకృష్ణ గారు వివరిస్తున్నారు. మరి మీకు ఆసక్తి ఉన్నటువంటి రైతులు మీరు మీ సందేహాన్ని గుర్తి ఫోన్ చేయండి. ఫోన్ నంబర్స్ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. STD 040 జతి చేసి 2324-0855 నంబర్కి కానీ ఇంకో నంబరు 2324-0853 నంబర్కి ఫోన్ చేసి ప్రత్యక్షంగా మీరు డాక్టర్ దయదాకృష్ణ గారితో మాట్లాడవచ్చు. తర్వాత కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు ఫోన్ కాల్ ఏమైనా ఉందా? ఫోన్ కాల్ కూడా మనకు అందుబాటులో రింగ్ అవ్వట్లేదు. సరే, తర్వాత మీరు బ్లడ్ ద్వారా, సెలైవ ద్వారా అంటే రక్తం ద్వారా, ఈ మన లాలాజలం ద్వారా, ఇటువంటి తర్వాత వూండ్స్ ద్వారా, ఈ గాయాల ద్వారా కూడా మీరు ఈ జునోసిస్ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు, మనుషులకు నుంచి జంతువులకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఏ విధంగా వస్తుంది, మరి ఏ విధంగా మనం ఈ యొక్క వ్యాధులను మనం అరికట్టవచ్చు అంటారు?
0: ముఖ్యంగా ఈ యొక్క లాలాజలంతో కానీ, ముఖ్యంగా ఈ యొక్క కాటు, అంటే ముఖ్యంగా కుక్క కాటే కానీ పిల్లి కాటే కానీ, ఈ కోతి కాటు వేయడం వల్ల కూడా ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి జూనోటిక్ వ్యాధిగా చూసినట్లయితే రేబీస్ అండి. ఈ రేబీస్ తోటి ప్రపంచ గణాంకాల ప్రకారము దాదాపు సంవత్సరానికి 20,000 మంది దాకా కూడా ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనిలో ఏంటంటే ఈ యొక్క రేబీస్ వచ్చి ఈ యొక్క మనం సస్పెక్ట్ చేసినప్పుడు ఇమీడియట్లీగా మనము నివారణ చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కుక్క కాటు వేసింది అనుకోండి, ఆ ప్రాంతంలో ఇమీడియట్లీగా మనము ఈ యొక్క సోప్ తోటి, అంటే సోప్ను ఉపయోగించేసి సబ్బుతోటి క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసిన తర్వాత, ఎందుకనంటే ముఖ్యంగా వైరస్, ఇది వైరస్ తోటి వ్యాపి, అంటే సూక్ష్మాతి సూక్ష్మజీవులతో వస్తుంది కనుక ఇది ఏమవుతుందంటే మనకు కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందండి. నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుచేత ఇది ఇది ఇట్లా కాకుండా, ఈ కాటుతోటే కాకుండా ఈ వ్యాధి అనేది ఎట్లా అంటే, ఎక్కడైనా మనకు చేయి ఎక్కడైనా కాలుకు కానీ గాయమైనా కానీ, పశువులకు కానీ ఎక్కడైనా గాయమైనా కానీ, ఈ ఏమవుతుందంటే ఆ గాయాల చోటు నుంచి కూడా ఒకవేళ అక్కడ గాయమైనప్పుడు ఈ లాలాజలం కానీ ఈ వైరస్ ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడ పోయి తగిలినప్పుడు దాంతో కూడా లోపలికి చొచ్చుకుపోయేటువంటి, ఇటు పశువు కానీ మనుషులకు కానీ చొచ్చుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఏంటంటే వచ్చిన తర్వాత ఇమీడియట్లీగా మనము రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మనము వచ్చేసి ముఖ్యంగా ఈ పెంపుడు కుక్కలు ఏదనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో పట్టణంలో నగర ప్రాంతాల్లో ఈ పెంపుడు కుక్కలు అనేవి చాలా రిక్రియేషన్ ఆస్పెక్ట్లో చాలా మంది కూడా పెంచుకోవడం అనేది, పిల్లులు కానీ ఈ కుక్కలు కానీ ఒక జరుగుతుందండి.
1: ఇటువంటి సందర్భాలు
0: జాగ్రత్తలు అనేవి ఏంటంటే ముఖ్యంగా వచ్చేసేసి రాకముందుకే మనము టీకా కూడా చేసుకుంటే మంచిది. దాంతోపాటు కుక్కలకు కూడా ఒక షెడ్యూల్ ప్రకారము ఈ యాంటీ రేబీస్ ఇస్తేనట్లయితే ఈ యొక్క రేబీస్ వ్యాక్సిన్, ముఖ్యంగా వచ్చేసి రేబీస్ వ్యాక్సిన్ చేసినట్లయితే మనకి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాదు. అయితే మనము ఇదివరకు చెప్పుకున్నట్లు ఇప్పుడు ఈ ముందు టీకా చూసుకున్నట్లయితే, ముందస్తు టీకాగా చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఫస్ట్ డే కానీ, అంటే 0 డే అంటాం దాన్ని, 7వ రోజు కానీ, ఆ తర్వాత 21 లేదా 28 రోజు కానీ 3 సార్లు ఈ ముందస్తు జాగ్రత్తల భాగంగా ఈ టీకాను చేసుకున్నట్లయితే మనకు ఈ వ్యాధి అనేది రాదు. ఒకవేళ ఏదైనా కరిచినా కానీ మనకు ఇబ్బంది ఉండదు. ఒకవేళ కరిచిన తర్వాత కాక మనము ఇమీడియట్లీగా ఏం చేయాలంటే సోప్తో పాటు క్లీన్ చేసిన తర్వాత ఈ పోవిడిన్ అయోడిన్ అని ఒకటి ఉంటుందండి, ఆ గాయం పైన వచ్చేసి ఈ బెటాడిన్ కానీ ఇవన్నిటిని కూడా

0: అప్లై చేసినట్లయితే మనకు అది మనకు
1: రక్షణ
0: కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. ఆ తర్వాత ఒకవేళ ఖర్చిన తర్వాత కాక మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో కావాలంటే జీరో డే అని చెప్పి ఫస్ట్ డోస్ వేసుకోవాల్సి వస్తుంది, ఆ తర్వాత మూడవ రోజు సెకండ్ డోస్ అని, ఆ తర్వాత ఏడవ రోజు థర్డ్ డోసు, 14వ రోజు 4 డోసుల వరకు కూడా వేసుకున్నట్లయితే ఈ యొక్క రేబీస్ వ్యాధి నుండి బారిన పడకుండా మనము ఇబ్బందికరం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఈ రేబీస్ కాక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే, ముఖ్యంగా వీళ్ళ లక్షణాలు చూసినట్లయితే ఏమవుతుందంటే, వ్యాధి సోకిన పర్సన్లు కాక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ చూస్తే వాళ్ళు భయపడిపోతారు, దాన్ని హైడ్రోఫోబియా అంటారు. కలిసిన తర్వాత
1: ఆ యొక్క లక్షణాన్ని మనం
0: గమనించడం అంటే మనం ఏమంటే, కుక్క కరిచింది అని అంటే దాన్ని సస్పెక్ట్ చేసేసి ఇమీడియట్లీగా డాక్టర్ దగ్గరలో డాక్టర్లను కానీ అప్రోచ్ చేసేసి అది మనము వ్యాక్సినేషన్స్ లాంటివి తీసుకున్నట్లయితే ఇబ్బందికరం ఉండదు.
1: సో మీరు వివరాలు అందిస్తున్నారు కనుక మాకు కూడా ఒక సందేహం కలుగుతుంది, ఎందుకంటే ఇటువంటి కుక్కలకు సాధారణంగా రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తుంటారు. ఒకవేళ రేబీస్ వ్యాధి సోకిన కుక్క ఉందనుకోండి, వాటికి సిరంజ్ ద్వారా ఇంజెక్షన్ ఇస్తుంటారు ప్రత్యేకంగా కానీ. మరి ఇటువంటి సందర్భంలో ఈ పరికరాలు కూడా అప్పుడప్పుడు పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది కదా, మరి వేరే వాళ్ళకు వేరే కుక్కకి ఇచ్చినప్పుడు కూడా సోకే అవకాశం ఉంది
0: లేదండి,
1: వాటి మీద పరికరాల ద్వారా కూడా ఏమైనా సంక్రమించే అవకాశం ఉందంటారా?
0: పరికరాల ద్వారా అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా అవేర్నెస్ వచ్చింది, ఒకదానికి వాడినటువంటి నెడిల్స్ ఇంకో దానికి వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
1: ఒకవేళ
0: యూజ్ అండ్ త్రోనే వాడుతున్నారు. డిస్పోజబుల్ ఇప్పుడు సిరింజెస్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి, మ్యాక్సిమం 99% అవి వాడుతున్నారు. 1% ఏమైనా ఉంటే దాన్ని మొత్తం స్టెరిలైజేషన్ చేసేసేసి టోటల్గా వచ్చేసి స్టెరిలైజేషన్ చేసేసి మొత్తం, ఎందుకంటే మరిగించినటువంటి వాటర్లో బాయిల్ చేసిన వాటర్లో వాడతారు కనుక అంత పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి.
1: మీరు ముందుగా మరి పరికరాల ద్వారా కూడా ఏ పరికరాల ద్వారా వచ్చే అవకాశం?
0: పాలసేకరణ పాత్రలు కాక మనము కరెక్ట్గా క్లీన్ చేయకపోయినాం అనుకోండి, ఒకవేళ ఏమైందంటే ఈ పరికరాలు ఏంటంటే పాలసేకరణ చేసిన తర్వాత మొత్తం కూడా దాదాపు క్లీన్ చేస్తారు, ఏ రైతు కూడా దాదాపు అంతా కూడా క్లీన్ చేస్తుంటాడు. ఒకవేళ క్లీన్ చేయకుండా అట్లే వదిలి పెట్టేశారనుకుంటే అది ఏమవుతుందంటే మంచి బ్యాక్టీరియా అనేది గ్రోత్ కావడానికి అవకాశం ఉంటుంది, కనుక కొంత జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుందండి.
1: చాలా చక్కటి వివరాలు మీరు ఈరోజు జునోసిస్ వ్యాధి డే సందర్భంగా పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి గురించి వివరాలు అందజేశారు. మరిన్ని వివరాలు మీతో మరో కలయికలో తెలుసుకుందాము, మన శ్రోతలకు తెలియజేస్తాము. ధన్యవాదాలు, చక్కటి వివరాలు మీరు అందించినందుకు డాక్టర్ దయదకృష్ణ గారు.
2: ఇంతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దయదకృష్ణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేశారు. అనుసంధానకర్తగా శ్రీ ఎస్ రామగోపాల్ గారు వ్యవహరించారు.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాలి.

0: రావటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వీబీజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతా ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పీఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లఖ్పతి దీదీలుగా గాని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతుండడం జరుగుతుంది. ఇది ఒక అంశమైతే మళ్లీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్దంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి గాని, పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఆ ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజీస్ ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి, 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్ లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్టులు పంపించడం గాని, వారిచ్చే కాంట్రిబ్యూషన్ ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికన అయితే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాలు చైర్మన్ గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్లు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు

0: 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్టంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకు తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్ కేవలం భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ గాని, రోడ్డు కనెక్షన్ గాని, డ్రైనేజ్ కనెక్షన్ గాని, విద్యుత్ కనెక్షన్ గాని లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్టంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దీనికి తోడు టిడ్కో గృహాలు కొన్ని ఉన్నాయి, కేంద్ర రాష్ట నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్దిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుని కడుతున్నటువంటి గృహాలు. వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా గానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్దిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తీస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా హీసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం. అట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో గానీ టీవీలో గానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ గుండా విద్యుద్దీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారి ఎన్ని పంపు సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్ కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్లినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్ కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పీఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవటం జరిగింది. పీఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైతే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో, హైడ్రో గాని లేకపోతే థర్మల్ పవర్ గాని, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పీఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో గాని, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో గాని చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో, పాత ఉభయ గోదావరి జిల్లాలో గాని ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పీఎం కుసుము ముందు వెళ్లట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరం వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్లు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూముల్ని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకున్నటువంటి పరిస్థితి పీఎం కుసుమ్ సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా

0: ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం
1: సార్. ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ గ్రామీణాభివృద్ధి అనగానే విద్య వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపీ తీసుకున్నారో, అనేక సంస్కరణ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉంది, దాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్ష అభియాన్ మళ్లీ పీఎంసీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పీఎంసీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ ని మన రాష్టంలో ఇవ్వటం జరిగింది. పీఎంసీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికి ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ, తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్ కావలసినటువంటి అంశాలు, పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పీఎంసీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాల ఏదైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమీ కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకుని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం, దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం, పీఎంశ్రీ స్కూల్స్ కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట ప్రభుత్వం చేయటం. వెలిసి ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూశాం. కాబట్టి వికసిత భారత్ సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా గానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: వికసిత భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరపున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సంస్కరణలు, డిజిటలైజేషన్, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తుందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖలో కలిపి ఈకో టూరిజం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని, అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు

వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కొత్త ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియమితులయ్యారు. రాజీనామా చేసిన చెంపత్రాయ్ స్థానంలో ఆయన నియమించారు. మరోవైపు చెంపత్రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలను ఇప్పటికే ట్రస్ట్ ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న స్టేట్ ఇన్నోవేషన్ రిజిస్ట్రీ సామాజిక సర్వేపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఓవైసీ అన్నారు. యంగ్ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ తదుపరి సీజన్ కార్యాచరణ ప్రణాళికపై తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ డాక్టర్ సోనిబాలాదేవి, ఏఐఎఫ్ఎఫ్ టెక్నాలజికల్ డైరెక్టర్ సయ్యద్ షబీర్ పాషా సమీక్ష నిర్వహించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు. పరదేశీ చిత్రం కోసం చిత్ర ఉన్నికృష్ణ ఆలపించిన గీతం విందాం. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

ఇప్పుడు ప్రేమదేశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఓఎస్ అరుణ్ ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ముందుగా ముద్దు మాము ఎలాగు చెలంగేనో, సూర్యకాంతం రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి వింటారు.

కార్యక్రమం తరువాత సరస్వతి నమోస్తుతే, సరస్వతి రాగం రూపకతాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అంపూలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. కార్యక్రమంలో ఇప్పుడు రామబాణత్రాణ సావేరి రాగం ఆతితాళం త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో చివరిగా స్మరవారం వారం బహుదారి రాగం ఆదితాళం శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయోలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ఈనాటి శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: Nation today paid homage to veteran freedom fighter and former Union Minister Babu Jagjeevan Ram on his 40th death anniversary. The Babu Jagjeevan Ram National Foundation, under the Ministry of Social Justice and Empowerment, organized a homage ceremony at Samta Sthal in New Delhi. Lok Sabha Speaker Om Birla, Union Minister for Social Justice and Empowerment Virendra Kumar, former Lok Sabha Speaker Meera Kumar, Minister of State B.L. Verma, members of Parliament, senior officials and other dignitaries paid floral tributes. In Jharkhand, continuous rainfall has disrupted normal life across several districts. Met Department has issued a yellow alert for heavy rain, strong winds and lightning over the next 2 days. Widespread heavy rainfall has lashed Gujarat over the past 24 hours, disrupting normal life in the Saurashtra and South Gujarat regions. In FIFA World Cup, Portugal will take on Spain in a round of 16 match at Arlington in US tonight. In another round of 16 match, co-host US will face Belgium in Seattle tomorrow morning. England, Norway, Morocco and France have already entered the quarterfinals. And that is the end of this news bulletin.
1: Akashvani Hyderabad Kendram. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సంయమనం గురించి శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం. 6:15 భక్తరంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు, త్యాగరాజస్వామి కీర్తనలు ప్రసారమవుతాయి. 6:35 పరంపరలు, రెట్టింపు ఆదాయానికి మలబరు వేప సాగు ఈ అంశానికి సంబంధించిన విశేషాలు. 7:00 వికారాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ పి నరేందర్. 7:15 ఉదయతరంగిణిలో తెగింపు కథానిక వినిపిస్తారు డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగ ఈ అంశాన్ని గురించి ధన్పాల్ గౌతమ్ గారితో పరిచయం ఉంటుంది పరిచయకర్త కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గారి గానం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో డి గాయత్రి రెడ్డి గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి గీతాంజలి పరాంజపే ఇంకా శ్రీమతి చంచల్ శ్రీవాత్సవ గారులు ఆలపించే గీతాలు ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో వనమహోత్సవం వారోత్సవాలలో భాగంగా పర్యావరణ పరిరక్షణ శ్రీమతి అనురాధ తీర్థాల గారి ప్రసంగం ఉంటుంది. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమా గౌడ్ మరియు బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు అంశం సమగ్ర వ్యవసాయంలో పంటలు పశువులు జీవాల ప్రాముఖ్యత. 7:15 ఇల్లువాకిలిలో రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా స్థానంలో జరిగిన పెరటి నాటుకోళ్ల పెంపకంపై రైతులకు శిక్షణా కార్యక్రమం గురించి రేడియో నివేదిక. 7:45 వికసిత్ భారత్లో వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు గారు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఈ కార్యక్రమం ఉంటుంది. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో కె కళ్యాణ్ వసంత గారు ఆలపించే లలిత గీతాలు. 9:15 స్పాట్లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 శ్రీమతి సత్యాంజనేయ భాగవతారిణి గారిచే నలచరిత్ర హరికథా గానం ఉంటుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 17 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కెలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవ్.

రిసీవర్ 729 కెలోహెర్ట్స్ పై. రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే. జై హింద్.